శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జులై నెల 16వ తేదీ ఈరోజు గురువారం. వివిద్ భారతి నిలయంలో సమయం 5 గంటల 58.45 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం రోడ్ మ్యాప్ నిర్దేశించుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్దిని ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ హ్యాబిటాట్ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం నిన్న జరిగింది. రాష్టంలో మహిళలు యువతుల భద్రతకు త్వరలోనే క్యూఆర్ కోడ్ను అమల్లోకి తీసుకొస్తామని హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత ప్రకటించారు. మహిళల భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్టంలో చదువుకున్న యువత పొరుగు రాష్టాలకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. నిన్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని చిన్న కొమర్లలో దాల్మియా భారత్ సిమెంట్ విస్తరణ పనులకు లోకేష్ భూమిపూజ శంకుస్థాపన చేశారు. ఔషధ గుణాలున్న మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున వీటి పెంపకం మార్కెటింగ్ దిశగా రైతులను ప్రోత్సహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ సుగంధ మొక్కల సాగు మార్కెటింగ్ అంశంపై వైద్యారోగ్య ఏపీ ఔషధ సుగంధ మొక్కల బోర్డు నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్టంలో వరుసగా 2వ ఏడాది విద్యుత్ వినియోగదారులకు ట్రూడౌన్ చేయబోతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో రోజుకు విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరిందని అయినప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 ఎక్సలెన్స్ సెంటర్లకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల దరఖాస్తులు ఆహ్వానించనుంది. విశాఖలోని మేఘాద్రిగడ్డ అమరావతి నెల్లూరు జిల్లాల్లోని కోటలో నెలకొల్పిన ఈ సెంటర్లలో ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ నీట్లకు శిక్షణ అందిస్తామని సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ నిన్న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువట్రోపు ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని దీని కారణంగా రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఆరు గంటల 45 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకులు.

0: రాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
1: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాల్కులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర

చాదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట చేనేత జౌళీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: ఎస్ మ్యామ్.
3: చెప్పండి.
4: ఎస్ రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: ఎస్ మ్యామ్.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
8: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
9: నాకైతే నా స్కూల్ డేసే.
7: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
10: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 7:05 కావస్తోంది. వివిధ్ భారతి స్టూడియోస్లో సమయం. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారం వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
2: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
1: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
3: పహలా హై వరుణ నదికే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఆర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఆర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాథ్ సాథ్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
1: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య

0: సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రస్సెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026నుద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్దికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్దిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: जो सी एस आर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 73వ శ్లోకం. అర్జున ఉవాచ: నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత.

అర్జునః ఉవాచ, అర్జునుడు పలికెను, అచ్యుత విచ్యుతిలేని ఓ పరమాత్మ, త్వత్ప్రసాదాత్ నీ యొక్క అనుగ్రహం వలన మోహః నష్టః, నా యొక్క అవివేకము నశించిపోయింది. మయా నాచేత స్మృతిః మరిచిపోయిన ఆత్మజ్ఞానం యొక్క స్మరణము లబ్ధా పొందబడినది. గత సందేహః సందేహాలు తొలగినవాడినై స్థితః అస్మి, నీ ఆజ్ఞలో నిలబడి ఉన్నాను. తవ నీ యొక్క వచనం మాటను లేదా ఆజ్ఞను కరిష్యే పాటిస్తాను. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత.

విచ్యుతిలేని అచ్యుత పరమాత్మ, నీ అనుగ్రహం వలన నా జ్ఞానము, దానివల్ల జనించే అన్ని రకాల అవివేకాలు తొలగిపోయాయి. పూర్వం అభ్యసించిన ఆత్మజ్ఞానం స్మృతికి వచ్చింది. ఇప్పుడు నాకు ఏ సందేహాలు లేవు. నీ ఆజ్ఞలో సుస్థిరంగా నిలబడి ఉన్నా. నువ్వు చెప్పినట్లే చేస్తా. అర్జునుని మాటలలో స్థిరత్వం కనిపిస్తోంది కదా, దాంతోపాటు మాటలలో జాగ్రత్త కూడా ఉంది. ఈ జాగ్రత్త వినయంలోంచి, కృతజ్ఞతలోంచి, ఆత్మానుభూతిలోంచి ఆవిర్భవించింది. శోకం మోహం వల్ల, మోహం అజ్ఞానం వల్ల కలుగుతాయి కాబట్టి ఈ రెండిటికీ మూల కారణమైన అజ్ఞానం పోయి స్మృతి లభించింది అన్నాడు అర్జునుడు. ఇప్పుడు పూర్వం నారదాదులు చెప్పిన తత్వం యొక్క స్మృతి కలిగిందయ్యా, అందుకే అజ్ఞానం తొలగింది అంటున్నాడు. అర్జునుడికి ఇంతకుముందు చాలా జన్మలున్నాయి. వాటిలో నరమహర్షిగా అతడు జీవించిన జన్మ ముఖ్యమైనది. ఆ జన్మలో నారాయణ మహర్షి యొక్క సాంగత్యం వల్ల అతడు సంపాదించిన జ్ఞానం చాలా ఉంది. కానీ ఈ జన్మలో అది పూర్తిగా మరుగున పడిపోయింది. ఇప్పుడు భగవానుడు చేసిన ఉపదేశంతో ఆనాటి నారాయణోపదేశం గుర్తొస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చిత్తం శుద్ధమైంది కదా. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి. 7:22:32 అయిపోయింది బాయ్స్, 1 o'clock లో టైం. సో బ్యూటిఫుల్ గా ఈ థండర్ థర్స్డే రోజు చాలా చాలా చాలా స్పెషల్స్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఆఫ్ కోర్స్ మేము ఎప్పుడు రెడీ చేసి అంటారా? నాకు తెలుసు బాస్, కానీ అంతకన్నా ముందు ఒక మంచి మాట. ఇప్పుడే భగవద్గీత పారాయణంలో కృష్ణుని యొక్క విషయాలను తెలుసుకున్నాం కదా, అండ్ దాంతోపాటుగా కృష్ణుడు ఇంకో విషయం కూడా చెప్పాడు. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యు వాంట్, దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యు లాస్ట్. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యు వాంట్, దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యు లాస్ట్. ప్రపంచంలో అందరికీ కావాల్సిందేంటి? సక్సెస్. కానీ ఆ

నిలుస్తాయి. అందుకే నీకు కావాల్సిన దానికోసం పోరాడు. అది వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెట్టు. రిజల్ట్ గురించి ఆలోచిస్తూ నువ్వు కృషి చేయకు బాస్. నేను దీనికోసం పోరాడాలి అని నమ్మకంతో సంకల్పంతో దానిమీద శ్రద్ధ పెట్టి కృషి చేయి. ఆటోమేటిక్గా విజయం నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి మరీ వరిస్తుంది. Then your life will be beautiful, right? So, maatladukunda marini vishayalu ee naati mana coffee time lo oka beautiful song aithe meeku osam vachestundi from the movie koncham ishtam koncham kashtam. Stay tuned and enjoy listening.

అలాంటి ఒక అద్భుతమైన రోజు ఈరోజన్నమాట. ఎంత చెప్పుకున్నా కొదవలేని సృజనాత్మకత ప్రతిభ సొంతం కదా. మరి మరీ ముఖ్యంగా భాషా పరిమళం వెదజల్లేటువంటి అక్షర కుసుమాలని ఏర్చి కూర్చినటువంటి సాహితీ పూమాలలెన్నో. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలే సృజనాత్మకత ప్రతిభ సొంతం అంటున్నాను. సాహితీ పూదోటలో వెరిసినటువంటి ఎన్నో అక్షర కుసుమాలు అంటున్నాను. ఖచ్చితంగా ఒక మంచి సాహితీవేత్త గురించి ఈనాడు మనం తెలుసుకోబోతున్నామని మీకు అర్థమైపోయిందా? ఎస్. మరి ఆయన ఎవరో కాదు, జగదీష్ చంద్ర మాథుర్. హిందీ భాషలోని ప్రసిద్ధ సాహితీవేత్తలలో ప్రముఖులు. వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల్ని ఈనాటి మన కాఫీ టైంలో విందాం. కానీ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

చంద్రబోస్ గారి సాహిత్యంలో అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్. మీ జేఎస్వితో కొంతమంది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అలా

ఎవడి సుబ్రహ్మణ్య మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్. మీ జయస్వితో మాట్లాడుకుంటున్నాము జగదీష్ చంద్ర మాథుర్ గారు, ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని. జగదీష్ చంద్ర మాథుర్ గారు ప్రసిద్ధ సాహితీవేత్త మాత్రమే కాదు, 1955 నుంచి 1962 వరకు ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా ఆయన బాధ్యతల్ని నిర్వహించారు. మరి ఆయన యొక్క సాహితీ ప్రయాణం విషయానికొస్తే, హిందీ భాష ఎంతో మధురమైనది, అలాగే రాజ్యభాషగా పేరుగాంచింది. ఇంతటి గొప్ప భాష అయినటువంటి హిందీ భాష అభివృద్ది కోసం ఆయన ఎంతో విస్తృతంగా కృషి చేశారు. 1949 ఆయన కాలంలోనే టెలివిజన్ ప్రారంభమైంది, కావున విజువల్ ఇంకా లిటరేచర్ కి సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని ఆయన రూపొందించారు. మాస్ మీడియా అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి పేపర్ ని కూడా అందించారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే, ఎలాగైతే ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని ఆన్లైన్ క్లాసెస్ లో మనం ఎలా అయితే విద్యని అభ్యసించామో, అలాగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కళాత్మకంగా భాషాపరంగా అందరికీ కూడా తెలియచేసే విధంగా ఆయన టెలివిజన్ అనేటువంటి మాధ్యమాన్ని ఎన్నుకున్నారు. అలాగే యునెస్కో ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్, ఆయన ఈ ఒక్క దానికి వైస్ చైర్మన్ గా సేవలందించారు. ఇండియన్ లిటరసీ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా పదవీ బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు. మరి జగదీష్ చంద్ర మాథుర్ గారి యొక్క ప్రత్యేక కథనాల విషయానికొస్తే, అన్ ఇండియన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ రేడియో ఫోరం, అలాగే టెలివిజన్ ఫర్ సిటిజన్షిప్, అంతేకాకుండా గ్రామీణ అభివృద్ది కోసం ఆయన అందించినటువంటి గ్రంథం భారతీయ గ్రామస్థుడు నుంచి ఆదరణ పొందింది. నిజంగా భారతీయ గ్రామస్థుడు అని రాసినటువంటి ఆ గ్రంథం ఎంతో మంచి జనాదరణ పొంది ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇలాంటి విషయాలలో ఇంకా చాలా అద్భుతాలు, ఆణిముత్యాలు ఆయన యొక్క సాహితీ పూదోటలో వెలసాయి. తెలుసుకుందాం మరిన్ని ప్రముఖ రచనలు జగదీష్ చంద్ర మాథుర్ గారు రచించినటువంటివి. అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఏడు గంటల 40 నిమిషాలు అయిపోయింది. 1:00 లో టైం మాట్లాడుకుంటున్నాము జగదీష్ చంద్ర మాథుర్ గారి యొక్క జీవిత విశేషాల గురించి. అండ్ ఆయన రచించినటువంటి ప్రముఖ రచనల విషయానికొస్తే, కోనార్క్ అనేటువంటి నాటకం ద్వారా ఎంతో మంచి కీర్తిని ఆయన గడించారు. అంతేకాదు ఆ తదుపరి డాన్ స్టార్, ఓ మేరే సప్నే, ఫస్ట్ కింగ్ మొదలైన అనేక పుస్తకాలని రచించారు జగదీష్ చంద్ర మాథుర్ గారు. సుమిత్రానందన్ పంత్ నుంచి రామ్ధరీ సింగ్ దినకర్ మొదలైన ఎంతో మంది ప్రముఖ భారతీయ భాషల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రచయితలందర్నీ కూడా ఒకటి చేసి సాంస్కృతిక పునర్జీవన అనేటువంటి సమాచార ప్రసార వ్యవస్థని కూడా అభివృద్ధి చేశారు. అంతేకాదు జగదీష్ చంద్ర మాథుర్ గారు వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ. వాటితో పాటు వివిధ రాష్ట్రాలలో జానపద సాహిత్యం ఇంకా పలు అంశాల మీద ఆయన విశేషమైనటువంటి కృషి చేశారు. ఇలా అలుపెరగని ఆయన యొక్క అక్షర సేవకి సాహితీ ప్రియులు సదా ఆయన యొక్క పేరుని సువర్ణాక్షరాలతో వారి యొక్క హృదయాలలో ముద్రించుకున్నారు. ఇది జగదీష్ చంద్ర మాథుర్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు క్లుప్తంగా. వెల్, మరి నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసుకోవాలి అంటే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాతే. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చలో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం కాఫీ టైమ్ ఓన్లీ ఆన్ విత్ మీ జేఎస్పీతో. 7:51 దాటి 50 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. ఇప్పటి వరకు ఒక మంచి సాహితీవేత్త గురించి మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి సంగీత విద్వాంసురాలి గురించి తెలుసుకోబోతున్నాం. సో నాకైతే ఎలా అనిపించింది అంటే,

ఈనాటి మన కాఫీ టైం అయితే నాకిలానే అనిపించింది బాస్. ఇంతకీ ఎవరా సంగీత విద్వాంసురాలు? డికే పట్టమ్మాళ్ గారు, డమాల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ గారు ఆవిడ పూర్తి పేరన్నమాట. సో ఈరోజు ఆవిడ వర్ధంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాల్ని పునఃస్మరించుకుందాం. ఈవిడ ఒక మహాగాయని మణి, అలాగే సంగీత శిఖామణి, నేపథ్య గాయని, అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, అలాగే ఎంఎల్ వసంతకుమారి గారు, ఇంకా డికే పట్టమ్మాళ్ గారు వీరందరూ కూడా కాంటెంపరీస్, అంటే సమకాలీకులు. వీళ్లతో పాటుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు, ఎంఎల్ వసంతకుమారి గారు, డికే పట్టమ్మాళ్ గారు ఈ ముగ్గురిని కూడా గాత్ర సంగీతంలో స్త్రీ రత్నత్రయం అని అంటారు. మరి డికే పట్టమ్మాళ్ గారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకోబోయే ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జయస్వితో.

ముత్తై భాగవతారు గారి రచనలో సుధా రఘునాథన్ గారు ఆలపించినటువంటి అద్భుతమైన కీర్తన వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కాఫీ టైం విత్ మీ జేస్వితో 7:58:35 అయిపోయింది. మన క్లాక్ లో టైం, మరి మనం మాట్లాడుకుంటున్నాము డమాల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ ఎలియాస్ డికే పట్టమ్మాళ్ గారి యొక్క జీవిత విశేషాలని, ఆవిడ యొక్క వర్ధంతి సందర్భంగా. డికే పట్టమ్మాళ్ గారు తమిళనాడులోని కాంచీపురంలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కావడం చేత పసిప్రాయం నుంచే సరిగమలే జీవిత

ప్రశాంతంగా సాగాయి. డీకే అమ్మని చిన్నప్పుడు అలమేలు అని పిలుచుకునేవారట, కాని ముద్దు పేరేంటో తెలుసా? పట్టా. పట్టా అని పిలిస్తేనే డీకే పట్టమ్మాళ్ గారికి చాలా ఇష్టం. అందుకనే డీకే పట్టమ్మాళ్ పట్టమ్మాళ్ అని పిలుస్తూ వచ్చారేమో. ఆమె తండ్రి కృష్ణస్వామి గారు సంగీత ప్రియుడు, అలాగే తల్లి కూడా సంగీత విద్వాంసురాలు. అలా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలతో ప్రోత్సాహంతో సంగీత జ్ఞానాన్ని అలవర్చుకుని కర్ణాటక సంగీతంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి పోకడలని ప్రారంభించారు డీకే పట్టమ్మాళ్ గారు. మరి ఆ విప్లవాత్మకమైనటువంటి పోకడల వెనక వచ్చినటువంటి విశేషమైన గుర్తింపేమిటి, ఆదరణేమిటి, ఆ తర్వాత ప్రపంచం తీరుతెన్నులు కర్ణాటక సంగీతం వైపుకి ఎలా సాగాయి అనేటువంటి అంశాల గురించి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మాట్లాడుకుందాం. Until then, stay tuned and enjoy listening. Vivid Bharati FM, me, JSV Tu. Vintanaru Vivid Bharati FM, 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. రాష్టంలోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. రాష్టంలోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రాష్టంలోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువట్రోపు ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని, దీని కారణంగా రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 8:04 అయిపోయింది. సో ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం, కానీ అంతకన్నా ముందు డీకే పట్టమ్మాళ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాలని పునఃస్మరించుకుంటున్నాం కదా. మరి చిన్నతనం నుంచే సంగీత జ్ఞానాన్ని అలవర్చుకుని కర్ణాటక సంగీతంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పోకడలని ప్రారంభించారు డీకే పట్టమ్మాళ్ గారు. అప్పటి సమాజ నేపథ్యంలో ఆడవారు ఒక స్టేజ్ మీద కచేరీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే అలాంటి ఒక కచేరీ ఇవ్వాలి అంటే నిజంగా ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో అడ్డంకులు. వీటన్నింటినీ దాటుకుని ఆవిడ మొట్టమొదటిసారిగా ఒక స్టేజ్ మీద కచేరీ ఇచ్చినటువంటి మహిళ డీకే పట్టమ్మాళ్ గారు. అప్పటి సమాజ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఒక వేదిక మీద కచేరీ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్త్రీ అన్నమాట. అదేంటి, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు కూడా ఉన్నారు కదా. ఉన్నారు, కచేరీలు ఇచ్చారు, నేర్చుకున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు 1926 ఆవిడ యొక్క ఫస్ట్ రికార్డ్ ని అందించారన్నమాట. అంటే ఆవిడ పాడినటువంటి మొట్టమొదటి రికార్డ్ అయితే అందింది. కానీ ఒక వేదిక మీద కచేరీ ఇచ్చినటువంటి స్త్రీమూర్తి మాత్రం డీకే పట్టమ్మాళ్ అమ్మే. ఆడవారు సంగీతానికి అంతగా అర్హులు కారు, ఒకవేళ ఉన్నా పెళ్లి సంగీతానికి మాత్రమే పరిమితి అని చెప్పి సెట్ చేసినటువంటి ఆ యొక్క ధోరణిని, ఆ యొక్క ఆలోచనలని, వీటన్నింటినీ కూడా అభిప్రాయాలకి ఆవిడ స్వర సమరం చేసి అవి తప్పు అని నిరూపించింది. అవన్నీ నిరూపించి దాటుకుని ముందుకు వచ్చినటువంటి గొప్ప సంగీత కళా శిఖామణి. రాగం తానం పల్లవి అనేటువంటి ఒక ప్రక్రియ కర్ణాటక సంగీత కచేరీలలో చాలా ప్రముఖమైనది. మరి అలాంటి రాగం తానం పల్లవీలు కచేరీలను ప్రదర్శించినటువంటి మొదటి మహిళ కూడా డీకే పట్టమ్మాళ్ళమ్మే. కాని ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం దాగుంది. మరి ఈ ఆసక్తికరమైన అంశం వెనక త్యాగరాజస్వామి వారి ఉత్సవాలు అందరికీ సుపరిచితమే కదా. కాంచీపురంలో నైనా పిళ్ళై అనేటువంటి ఆయన ప్రతి సంవత్సరము త్యాగరాజస్వామి ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ యొక్క కచేరీలు, వాటిల్లో రాగంతానం పల్లవి ప్రదర్శించటంలో ఈ యొక్క నైనా పిళ్ళై అనేటువంటి ఆయన చాలా ఆద్యుడు, అలాగే ప్రముఖుడు కూడా. ఈ విషయం స్వయాన డీకే పట్టమ్మాళ్ అమ్మే చరిత్రలో ఆవిడ పేర్కొన్నారు. మరి ఇలా సాగుతున్నటువంటి ఈ తరుణంలో డీకే పట్టమ్మాళ్ గారి కచేరీకి విచ్చేసినటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసులు ఎవరు? ఆయన విచ్చేసి ఈవిడ జీవితంలో తెచ్చినటువంటి కొన్ని పెనుమార్పులేంటి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో 8:14 అయిపోయింది. మన క్లాక్ లో టైం, మనం మాట్లాడుకుంటున్నాం

డికే పట్టమ్మాళ్ గారి యొక్క జీవిత విశేషాలని ఆవిడ వర్ధంతి సందర్భంగా క్లుప్తంగా. మరి ఇందాక అనుకున్నట్టు డికే పట్టమ్మాళ్ గారి యొక్క కచేరీకి ఒక మహావిద్వాంసులు వచ్చారు. మరి ఆయన ఎవరు అంటే పాపనాశం శివం గారన్నమాట. సో డికే పట్టమ్మాళ్ గారి యొక్క కచేరీకి పాపనాశం శివన్ గారు విచ్చేసి ఆయన ఆవిడ కచేరీ విన్న తర్వాత మరికొన్ని అద్భుతాలని డికే పట్టమ్మాళ్ అమ్మకి నేర్పించారు. అవే సంగీత మూర్తిత్రయంలో ఒకరైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కృతులు, కీర్తనలు మరియు సుబ్రహ్మణ్య భారతి గారి యొక్క పాటలు కూడా నేర్పించారు. ఇలా సాగుతున్నటువంటి తరుణంలో 1939లో మొట్టమొదటిసారిగా సినిమాల్లో పాడినటువంటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎవరో మీరు గెస్ చేయగలరా? ఒకవేళ గనక గెస్ చేస్తే నాకు తెలియచేయండి, లేదా ఆలోచిస్తూ ఉండండి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అసలు తెలుసుకుందాం ఎవరు ఫస్ట్ టైం ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసురాలు 1939లో మొట్టమొదటిసారిగా సినిమాల్లో పాడినటువంటి ఆ గాయని విందాం. మరిన్ని విషయాలు అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

180 మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో. వెల్, మరి 1939లో మొట్టమొదటిసారిగా సినిమాల్లో పాడిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరెవరో కాదండి, డికే పట్టమ్మాళ్ గారే. కేవలం భక్తి గీతాలు మాత్రమే ఆలపించేవారు. అలాగా 1939 నుంచి 1951 వరకు అనేక చిత్రాలలో ఆవిడ యొక్క పాటల్ని అందించారు. డికే పట్టమ్మాళ్ గారి యొక్క చివరి పాట కమల్ హసన్ గారు నిర్మించినటువంటి హే రామ్ అనేటువంటి చిత్రంలోనిది. ఇందులో గాంధీగారికి ఇష్టమైనటువంటి వైష్ణవ జనతో అనేటువంటి భజన్ని ఆవిడ ఆలపించారు. ఇది తమిళ్ వర్షన్లో కూడా మనం వినొచ్చు. అలాగే ప్రముఖ గాయని నిత్యశ్రీ మహదేవన్ డికే పట్టమ్మాళ్ గారి యొక్క మనవరాలు. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి డికే పట్టమ్మాళ్ గారిని వరించినటువంటి పురస్కారాల విషయానికొస్తే 1961 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత కళానిధికి 1971 సంవత్సరంలో పద్మభూషణ్ లభించింది. 1978 సంగీత కళా శిఖామణి అనేటువంటి బిరుదు, 1992 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అలాగే 1998 పద్మ విభూషణ్ పురస్కారం ఆమెని భరించింది. అలా ఆ గానం అమరనాదంగా అజరామరంగా అందరి గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది డమాల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ అలియాస్ డికే పట్టమ్మాళ్ గారి యొక్క జీవితం, సంగీత ప్రయాణం. ఇది క్లుప్తంగా మీకోసం అందించాను ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో వెల్, మరి మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక మంచి పాట మీ అందరికోసం.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో 8:31 అయిపోయింది బాస్ మన క్లాక్ లో టైం. అండ్ కమింగ్ బ్యాక్ టు మార్కెట్ అప్డేట్స్. సో గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 14,358 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 13,161 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 10,768 రూపాయలుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ విషయానికి వస్తే 1 లీటర్ పెట్రోల్ ధర 117.25 పైసలు, డీజిల్ ధర 104.96 పైసలు. సో ఇది ఈనాటి మన మార్కెట్ అన్నమాట. సో మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అండ్ అలాగే ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో నాకు చాలా ఆసక్తిని అందించినటువంటి ఒక అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా చరిత్రాత్మకమైనటువంటి రోజు కూడా. సో ఏంటి అంతటి చరిత్రాత్మకమైనటువంటి రోజు, విందాం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి పాట మీకోసం ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎనిమిది గంటల 40 నిమిషాలు అయిపోయింది. మనము నమో గుడ్ మార్నింగ్ విజయవాడలో మీ జేఎస్వితో. సో మరి జులై 16 చాలా ముఖ్యమైనటువంటి ఈ రోజున 1969 అంతరిక్షంలోకి అపోలో మిషన్ అమెరికా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమాన ప్రకారం అంటే 1969 జులై 16 అమెరికాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ అప్పటి స్థాన కాలమానం 9:32 నింగిలోకి దూసుకెళ్లిందన్నమాట. ఈ చరిత్రాత్మకమైనటువంటి యాత్ర ద్వారా మానవుడు తొలిసారిగా చంద్రుడి మీదకి అడుగుపెట్టిన రోజు. ఇన్ఫాక్ట్ దీనిలో చాలా విషయాలున్నాయి. అంటే జులై 16, జులై 19, 20, 24 ఈ 4 రోజులు చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ 4 రోజుల ప్రయాణం చాలా ముఖ్యమైంది కాబట్టి. సో 1969 జులై 16 అంతరిక్షంలోకి ప్రయోగించబడింది అపోలో మిషన్ అన్నమాట. అది కూడా అమెరికాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ అప్పటి కాలమాన ప్రకారం. ఈ చరిత్రాత్మకమైనటువంటి యాత్ర ద్వారానే మానవుడు తొలిసారిగా చంద్రుడి మీదకి అడుగుపెట్టాడు. ఈ యొక్క జర్నీ డీటెయిల్స్ విషయానికి వస్తే లాంచ్ డేట్ అంటే అపోలో మిషన్ లాంచ్ డేట్ వచ్చి జులై 16, 1969. ఆ తర్వాత చంద్రుడిని చేరినటువంటి తేదీ, లూనార్ ఆర్బిట్ ని రీచ్ అయినటువంటి రోజు జులై 19 1969. చంద్రుడి మీద కాలు మోపినటువంటి తేదీ అంటే మూన్ ల్యాండింగ్ డే అంటాం. మూన్ ల్యాండింగ్ డే వచ్చి జులై 20 అండ్ తిరిగి భూమికి చేరుకున్నటువంటి తేదీ స్ప్లాష్ డౌన్ డే 24 జులై అన్నమాట. ఇలా ఈ జర్నీ ఇంత అవిరామంగా ఎంతో సక్సెస్ఫుల్ గా సాగింది. నిజంగా అత్యద్భుతమైనటువంటి విషయం కదా. ఇంతేకాదు, ఇంకా దీని వెనుక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. మరి ఈ జర్నీలో ఉన్నటువంటి ఆస్ట్రోనట్స్ వ్యోమగాముల విషయానికి వస్తే మిషన్ కమాండర్ గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అలాగే లూనార్ మాడ్యూల్ పైలట్ గా ఎడ్విన్, ఇంకా కమాండ్ మాడ్యూల్ పైలట్ గా మైఖేల్ కాలిన్స్. ఈ ముగ్గురు ఆస్ట్రోనట్స్ ఈ యొక్క అపోలో 11 మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని చంద్రుడి మీదకి తొలిసారిగా అడుగుపెట్టి చూసి తిరిగి వచ్చారన్నమాట. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. జులై 16 ఎంత నోటబుల్ డే మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంతరిక్షం నుంచి వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. జీవితంలో కొన్ని పరీక్షలు అణువణువుని ప్రశ్నిస్తాయి, శాసిస్తాయి, పరీక్షిస్తాయి. మరి అలాంటి పరీక్షే 1945 సంవత్సరంలో జూలై 16 తారీఖున జరిగింది. మరి ఏమిటి అంత అణువణువిని ప్రశ్నించి పరీక్షించినటువంటి ఆ పరీక్ష? భూమిపై మొట్టమొదటి అణు పరీక్ష జూలై 16, 1945 అమెరికాలో జరిగిందన్నమాట. ఇది మాన్హట్టన్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. మరి దీని యొక్క కోడ్ నేమ్ ఏంటి అంటే ట్రినిటీ అన్నమాట. భూమి మీద మొట్టమొదటి అణు పరీక్ష 1945 జూలై 16 మాన్హట్టన్ కార్యక్రమంలో భాగంగా ట్రినిటీ అనేటువంటి పేరుతో జరిగింది. అది కూడా ఒక ఎడారి ప్రాంతంలో, అల్మోగోరాడా అనేటువంటి ఎడారి ప్రాంతంలో జరిగింది. చాలా విజయవంతంగా చోటు చేసుకుంది. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్, అణుబాంబు పితామహుడిగా పేరు పొందినటువంటి రాబర్ట్ ఓపెన్హైమర్, ఆయన యొక్క నేతృత్వంలో ఈ యొక్క అణు పరీక్ష అనేది చోటు చేసుకుంది. మరి ఈ పరీక్ష ద్వారా విడుదలైనటువంటి విపరీతమైనటువంటి శక్తి, ఉష్ణోగ్రతలు, అణు శాస్త్రవేత్త అయినటువంటి హైమర్ ఇవన్నీ చూసి చెలించిపోయారు. ఆయన నేతృత్వంలో జరిగినటువంటి అణుబాంబు పరీక్ష అయినప్పటికీను దీని ద్వారా వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని చూసి ఆయన ఎంతగానో చెలించారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇంగ్లీష్ సైంటిస్ట్ అయినప్పటికీ కూడా ఆయన సంస్కృతం కూడా నేర్చుకున్నారు. సంస్కృతం నేర్చుకోవటమే కాకుండా భగవద్గీత మీద మంచి పట్టుని కూడా సాధించారు. మరి ఈ యొక్క రాబర్ట్ ఓపెన్హైమర్ ఈ అణు పరీక్ష చేసి వీటి యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని చవిచూసిన తర్వాత ఆయనకి భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వాక్యం గుర్తొచ్చింది. శ్రీకృష్ణుడు ఎంతో గంభీరంగా పలికినటువంటి మాట, అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ చెప్పినటువంటి ఆ శ్లోకం ఆయనకి జ్ఞప్తికి వచ్చింది. దాని అర్థమేంటి సంక్షిప్తంగా అంటే, నవ్ ఐ బికేమ్ డెత్ అండ్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి మాట ఆయనకి చాలా గంభీరంగా అనిపించింది. అంటే కర్తవ్య నిర్వహణలో నువ్వు చేసినటువంటి ఈ యొక్క పని ఏదైనా, అది మంచైనా చెడైనా, దానికి కర్త కర్మ క్రియ నువ్వు అనుభవించాల్సిందే. అండ్ దీనికి సంబంధించి మంచిని ప్రోత్సహిస్తూ ఇది మున్ముందు భవిష్యత్తులో మంచికై ఉపయోగపడే రీతిలో నీ యొక్క అన్వేషణ, పరిశోధన చోటు చేసుకోవాలి అనేటువంటి ఎన్నో విలువైన అంశాలని ఆయన ఆకలింపు చేసుకున్నటువంటి తరుణం అది. సో అలాగా ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటి అణు పరీక్ష 1945 ట్రినిటీ అనేటువంటి పేరుతో జూలై 16 చోటు చేసుకుందన్నమాట. కొన్ని సందర్భాలలో ఇలాంటి అణు పరీక్షలు అండ్ దీనికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు కీలకమైనటువంటి భూమికని పోషించాయి. మరి జూలై 16 ఎంత ఇంట్రెస్టింగ్ డేనో ఆలోచించారు కదా. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. మరి ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ నెక్స్ట్ మన జోరుగా హుషారుగాలో చాలా విషయాలని నేను మీకు అందిస్తాను. కానీ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వీతో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన స్వచ్చరథాల ద్వారా 1 కోటి కిలోల పొడి వ్యర్థాలు సేకరించడం చారిత్రాత్మక మైలురాయిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు కృషి చేసిన ఆపరేటర్లు, పంచాయతీలు, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న అభినందించారు. తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. చేనేత జౌలీ శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారని మంత్రి కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి వినియోగిస్తున్న సాంకేతికతను కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. ఢిల్లీలో నిన్న కేంద్ర పాఠశాల విద్యాశాఖ అదనపు కార్యదర్శి ధీరజ్ సాహు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్టం తీసుకొచ్చిన సంస్కరణలను సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది అన్నదాతలు నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మండల, డివిజన్, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ఆయన సమీక్షించారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సోయేజ్ ఎంఎస్ 29 వ్యోమ నౌకలు ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన నిన్న తెల్లవారుజామున ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై నీ జేఎస్వితో. వెల్ మరి మనమున్నాము మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి మన జోరుగా హుషారుగా ఇంకాస్త విశేషంగా ఉండబోతోంది. ఒక వ్యక్తి తన సాధనా శక్తితో సాధించలేనిది అనేది అంటూ ఏది ఉండదు. విత్తుని చూసి రైతు పంటని అంచనా వేసినట్టుగానే ఈ కళారంగం అనేటువంటి వృక్షంలో తన ప్రతిభ అనేటువంటి విత్తనాన్ని నాటి అంచెలంచెలుగా ప్రతి అనుభవాన్ని అనుభూతిని ఆకలింపు చేసుకుంటూ నేర్చుకుంటూ తనని తాను మలుచుకుంటూ రామన్ మెగసెసే అవార్డ్ స్థాయికి చేరుకున్నటువంటి ఒక ప్రముఖ కళాకారుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆయన ఎవరు, ఏం చేశారు, ఎక్కడికి చెందినటువంటి ఆ కళాకారుడు, అంటే ఏ ప్రదేశానికి ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, సో విందాం. అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఆర్E21F మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు జోరుగా హుషారుగా మీ జయస్వితో. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రామన్ మెగసెసే స్థాయికి చేరుకున్నటువంటి ఒక ప్రముఖ కళాకారుడు గురించి మాట్లాడుకుందామని. ఆయనే కెవి సుబ్బన్న గారు, కుంతగోడవ్ విభూతి సుబ్బన్న ఆయన పూర్తి పేరన్నమాట. మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అసలు కళారంగానికి ఆయన చేసినటువంటి సేవ ఏంటి, కళారంగం అని వెంచన్ చేసే ముందు కన్నడ నాటక సంఘం అనంటే ఇంకా అందరికీ సుపరిచితంగా అర్థమయ్యేటువంటి పేరు కుంతగోడు విభూతి సుబ్బన్న. కన్నడ నాటక సంఘానికి తెలిసినటువంటి ప్రముఖ రచయిత, అలాగే కర్ణాటక సోషలిస్ట్ ఉద్యమ సీనియర్ నాయకులైనటువంటి శాంతావేరి గోపాలగౌడ గారి ప్రభావంతో సుబ్బన్న గారి ప్రతి రచనలో కూడా సాంఘిక భావజాలాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటుగా కన్నడ నాటకాలలోని ఎంతో మందిని ప్రోత్సహిస్తూ కళాకారుల్ని మాత్రమే కాకుండా కర్ణాటకలో వివిధ ప్రాంతాలలో శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నాటక రంగానికి సంబంధించినటువంటి ఆ యొక్క సాహిత్యాన్ని కన్నడంలో ప్రచురించడానికి అక్షర ప్రకాశన అనేటువంటి ప్రచురణ సంస్థను కూడా స్థాపించారు. ఇందులో కన్నడ భాష మాత్రమే కాకుండా ఇతర భాషలకి సంబంధించినటువంటి అనువాదాలు కూడా చోటు చేసుకుంటాయి. మరి సుబ్బన్న గారి యొక్క ముఖ్య రచనలేంటి తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: किचन टेक्नोलॉजी हो या फार्मेसी, एमबीए हो या होटल मैनेजमेंट, साथ ही पॉलीटेक्निक, आईटीआई, बीबीए या स्कूल एजुकेशन, हर क्षेत्र में गुणवत्तापूर्ण शिक्षा और करियर के बेहतरीन मौके यहाँ मिलते हैं। सावित्रीबाई फुले पुणे विद्यापीठ द्वारा लगातार 3 वर्षों तक बेस्ट कॉलेज अवार्ड से सम्मानित संस्थाएं, प्रैक्टिकल लर्निंग, इंडस्ट्री एक्सपोजर, आधुनिक लैब्स, मजबूत प्लेसमेंट्स और 3 लाख से अधिक एलुमनाई नेटवर्क के विश्वास से भरा हुआ नैक ए प्लस और एनबीए मान्यता प्राप्त संस्थाएं और पुणे शहर की मध्य में मेट्रो कनेक्टेड कैंपस। तो देर किस बात की, एडमिशन के लिए आज ही 8496045045 नंबर पर संपर्क करें या विजिट करें www.aissms.org।
1: विंटनारो विविध भारती FM 101.3। వింటున్నారు జోరుగా హుషారుగా మీ జేఎస్వితో. వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము సుబ్బన్న గారి గురించి అండ్ ఆయన జీవిత విశేషాల గురించి. కర్ణాటకలో వివిధ ప్రాంతాలలో ఆయన ఆ నాటక రంగాన్ని పెంపొందించేందుకు అండ్ నాటకంలో ఎంతో మంది కళాకారులు చక్కగా నేర్చుకుని పాల్గొనేందుకు ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే కన్నడ నాటక సాహిత్యాన్ని ప్రచురించడానికి అక్షర ప్రకాశన అనే ప్రచురణా సంస్థను కూడా స్థాపించారు. ఇలా సాగుతున్నటువంటి తరుణంలో సుబ్బన్న గారి యొక్క రచనల విషయానికొస్తే, ప్రపంచ ప్రఖ్యాత నినాశం, ఇంకా నీలకంఠేశ్వర నాట్య సంఘం అనే నాటక సంస్థకు ఆయన స్థాపకులు. 1949 సాగర్లోని హెగ్గొడోలో ఆయన స్థాపించబడింది ఈ యొక్క నాటక సంఘం. ఇలా ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాలలో మరీ ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకను సుసంపన్నం చేయటానికి ఆయన చేసినటువంటి కృషికి గుర్తింపుగా 1991 ఒక రంగానికి మాత్రమే కాదు, మల్టిపుల్ ఫీల్డ్స్, జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ లో ఆయనకి కెవి సుబ్బన్న గారికి రామన్ మెగసెసే అవార్డ్ లభించింది. 2004-2005 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1994 సంగీత నాటక అవార్డు కూడా దక్కింది. 2003 సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారన్నమాట. ఇటు సంగీత నాటక అకాడమీ పురస్కారం, అటు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి. ఇది సుబ్బన్న గారి యొక్క జీవిత చరిత్ర. అండ్ వీటితో పాటుగా ఎన్నో అద్భుతమైనటువంటి నాటకాలని నేర్పిస్తూ ఆ యొక్క రంగానికి ప్రాణం పోస్తూ చాలా గొప్పగా సాగినటువంటి జీవితం ఆయనది. సో ఆయన గురించి విన్నాం కదా. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఇంకొక మంచి పాట తర్వాత. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి FM, మీ జేఎస్వితో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో జులై 16. ఈ రోజు ఇంకొక అద్భుతమైనటువంటి అంగరంగ వైభవమైనటువంటి ఉత్సవం కూడా జరుగుతోంది. ఎక్కడ ఇంకెక్కడండి, వస్తున్నాయి వస్తున్నాయి, కదలి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. ఎస్, పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర చాలా చాలా విశేషమైనది. ఒరిస్సాలో ఉన్నటువంటి పూరిలో జరిగేటువంటి ప్రఖ్యాత జగన్నాథ రథ యాత్ర ప్రారంభమైంది. అండ్ ఇందులో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై గుండీచా ఆలయానికి చేరుకుంటారు. ఈ 9 రోజుల పాటు ఆధ్యాత్మిక ఉత్సవంతో లక్షలాది మంది భక్తులు పాల్గొని ఆ రథాలని లాగుతారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. అండ్ ఈ యొక్క 2026 సంవత్సరానికి గాను ఈ యొక్క రథయాత్రలో చాలా చాలా విశేషమైనటువంటి ప్రత్యేకతలున్నాయి. మరి ఆ ప్రత్యేకతల విషయం గురించి కూడా తెలుసుకుందాం. రథాల విషయానికొస్తే ఈ యాత్రలో శ్రీకృష్ణుడికి నందిఘోష, బలరాముడికి తాళధ్వజ, సుభద్రకు దర్పదలన అనేటువంటి 3 భారీ ప్రత్యేక రథాలని ఉపయోగిస్తారు. అండ్ వీటికి సంబంధించి ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పూరి పరిసరాలు కట్టుదిట్టం చేసి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తారు. అందరికీ దర్శన భాగ్యము కలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని లోక కళ్యాణం కోసం కోరుకుంటూ. అండ్ దీనికి సంబంధించి మరిన్ని అద్భుతమైన విషయాలని, ఈ యొక్క రథయాత్ర గురించి, ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈనాటి మన జోరుగా హుషారుగాలో.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3। వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్విటో 9:40 అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. మరి ఈ యొక్క రథయాత్రకి సంబంధించి చాలా ప్రాముఖ్యత

ప్రత్యేకత ఉంది. ఈ రథోత్సవం ప్రతి సంవత్సరం భారత కాలమాన ప్రకారం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమవుతుందన్నమాట. అండ్ గుడికి రాలేనటువంటి భక్తుల కోసం సాక్షాత్తు ఆ దేవతలే వచ్చి దర్శనమిస్తారని భక్తుల యొక్క నమ్మకం. ఇంద్రద్యుమ్న మహారాజు మరియు ఆయన భార్య అయినటువంటి గుడించా కాలం నుంచి ఈ యొక్క సత్సాంప్రదాయం వస్తోందని పురాణాలు చెప్తున్నాయి. ప్రధాన ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గుడించా ఆలయానికి దేవతలు 9 రోజుల పాటు ఇలాగా రథయాత్ర చేస్తారు. అండ్ ఇలా సాగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో అన్నిటికీ అతీతంగా ఈ యొక్క యాత్రలో పాల్గొంటూ సమానత్వానికి, మానవత్వానికి, ఆధ్యాత్మికకి ప్రతీకగా ఈ యొక్క రథయాత్ర నిలుస్తుంది. మరి ఈ రథయాత్రకి ముందు తర్వాత జరిగేటువంటి ఆచారాలకి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉంది. జూన్ 29వ తేదీన స్నానయాత్రలో దేవతలకి 108 పవిత్ర జల కలశాలతో అభిషేకం నిర్వహించడమే కాకుండా జూలై 24వ తేదీన తిరుగు ప్రయాణమై బహుదా యాత్ర, జూలై 25వ తేదీన బంగారు ఆభరణాలతో అలంకరించేటువంటి సునాభేష, జూలై 27వ తేదీన జరిగేటువంటి నీలాద్రి బిజేతో జగన్నాథ రథ ఉత్సవాలు ముగుస్తాయన్నమాట. ఇలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించుకుంటూ చక్కగా బలభద్రుడు, శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి ఎంతో మంది భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క పవిత్ర వృక్షాలతో 3 భారీ చక్రరథాలను కొత్తగా నిర్మిస్తారు. అండ్ జగన్నాథుడి యొక్క నందిఘోష రథం 16 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి యొక్క తాళధ్వజ రథం ఆకుపచ్చ ఎరుపు రంగుల అలంకరణతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుభద్రాదేవి యొక్క దర్పదళన లేదా దేవదళన అనేటువంటి రథం 12 చక్రాలతో నలుపు ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ యొక్క అలంకరణల ద్వారా మనం ఎవరి రథం ఎవరిది అనేది చాలా సుస్పష్టంగా మనం చూసి ఆనందించవచ్చు. ఇంకా రథయాత్రలో చాలా ప్రత్యేకతలున్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక పాట మీకోసం వస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగస్థలం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నలభై తొమ్మిది నిమిషాలు అయిపోతోంది మన క్లాక్ లో టైం. సుబల్ మరి మనమున్నాము జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాము పూరి జగన్నాథ యొక్క రథ యాత్ర, దాని యొక్క విశేషాల గురించి. ఈ యొక్క రథయాత్రలో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఇందులో భాగంగా రథయాత్రలో పహండి బీజే ఆచారంలో ఆలయ అర్చకులు దేవత విగ్రహాలను నృత్య భంగిమలలో రథాల వద్దకి తీసుకొస్తారు. ఆ తర్వాత పూరి గజపతి మహారాజు బంగారు చీపురతో రథాలను శుభ్రం చేసేటువంటి ఛేరా పహన్రా ఆచారాన్ని నిర్వహిస్తారన్నమాట. దేవుని ముందు అందరూ సమానమే అనేటువంటి ఒక సంప్రదాయాన్ని తెలియచేయటానికే దీని యొక్క అర్థమన్నమాట. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రథయాత్ర లో భాగంగా మహాప్రసాదం కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం. మహాప్రసాదం అంటే ఇక్కడ భోగ్ అని అంటారు. పూరి ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఇక్కడ వేలాది మందికి వంట చేస్తారు. 56 భోగ్ అంటే 56 రకాల విభిన్న పదార్థాలని స్వామివారికి నివేదనగా సమర్పిస్తారు. ఇందులో 9 రకాల అన్న ప్రసాదాలు, 14 రకాల కూరగాయలు, పిండి వంటలు మరియు మిఠాయిలు ఇలా అన్ని కూడా ఉంటాయి. మట్టి కుండలలో వండటం అనేది ఇక్కడ చాలా అద్భుతమైన విషయం. ఈ వంటను కేవలం మట్టి కుండల్లో కట్టెల పొయ్యితోనే వండుతారు. ఒకదానిపైన ఒకటి పేర్చి నిలువుగా ఉంచి వండుతారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అన్నిటికంటే పైన అంటే 7వ స్థానంలో కుండలో ఉన్నటువంటి అన్నం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాత కింద ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా ఉడుకుతూ వస్తాయి. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటివి వింటూ ఉంటే. అండ్ ఈ మహాప్రసాదంగా మారేటువంటి ప్రక్రియ విషయానికి వస్తే వండిన భోగాన్ని మొదట జగన్నాథునికి, ఆ తర్వాత ఆలయంలో ఉన్నటువంటి బిమలాదేవి శక్తిపీఠం అక్కడ నివేదిస్తారు. బిమలాదేవికి నివేదించిన తరువాత అది మహాప్రసాదంగా అభాడాగా కూడా మారుతుందన్నమాట. ఇక్కడ ఆలయ ఆవరణలో ఉన్నటువంటి ఆనంద్ బజార్లో ఆ మహాప్రసాదాన్ని అందరికీ కూడా పంపిణీ చేస్తారు. సో ఎలాంటి భేదభావాలు లేకుండా చక్కగా అందరూ కూర్చుని ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడం అనేది ఎంతో ప్రత్యేకంగా కన్నుల పండగగా అనిపిస్తుంది. రథన్ పూరి జగన్నాథుని యొక్క రథయాత్రలో ఈ విశేషాలన్నీ ఒకెత్తైతే ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ అంతు చిక్కకుండా ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఎదురుగాలికి ఎగిరేటువంటి జెండా. సాధారణంగా గాలి ఎటు వీస్తే జెండా అటువైపు వీస్తుంది, కాని పూరి ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎల్లప్పుడూ కూడా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా అది ఎగురుతుంది. అలాగే నీడలేని గోపురం. ఈ ఆలయ ప్రధాన గోపురం నీలచక్రం ఉన్నటువంటి శిఖరం నీడ పట్టపగలు పూట కూడా, అంటే పగటిపూట ఏ సమయంలోనూ ఏ వైపునా కూడా భూమిపై పడదు. ఇది నిజంగానే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణము అని అనటం అతిశయోక్తి కానే కాదు. అలాగే సింహద్వారం గంభీరత. ఆలయ ప్రవేశద్వారమైనటువంటి సింహద్వారం వెలుపల ఉన్నప్పుడు సముద్రపు అలల శబ్దం చాలా సుస్పష్టంగా వినిపిస్తుంది, కాని సింహద్వారం దాటి ఆలయం లోపలికి అడుగు పెట్టగానే సముద్రపు శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. మళ్లీ ఆలయం నుంచి బయటికి రాగానే శబ్దం వినిపిస్తుంది. నిజంగా ఈ యొక్క సౌండ్ టెక్నాలజీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని ఎంత అద్భుతంగా స్టడీ చేసి ఎలాంటి ఆలయాలని కట్టారా అనేటువంటి విషయాలని అక్కడికి వెళ్లి చూస్తే, అనుభూతి చెందితేనే మనం తెలుపగలం. అండ్ ఇంకొకటి, సాధారణంగా భారతదేశంలోని ఏ పెద్ద ఆలయం గోపురం పైనైనా వేలాది పక్షులు ఇలాంటివన్నీ వాలడం చూస్తాం, కాని పూరి ఆలయ గోపురంపై గాని నీలచక్రంపై గాని ఎలాంటి పక్షి వాలదు. అలాగే ఆలయం పైనుంచి ఎలాంటి విమానాలు కూడా వెళ్లవన్నమాట. సో ఈ యొక్క పూరిలో ప్రపంచవ్యాప్తంగా పగటిపూట గాలి సముద్రం నుంచి భూమి వైపుకి, రాత్రిపూట భూమి నుంచి సముద్రం వైపుకి వీయటం చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలతో జరిగేటువంటి ఈ పూరి రథయాత్రని అంగరంగ వైభవంగా చూడ్డానికి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు చూసి సంతోషించి ఆనందిస్తారు. అండ్ ఇంకా చాలా నిగూఢమైనటువంటి విశేషాలు చరిత్రలో చెప్పబడినవి ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించి చెప్పాలి అంటే నిజంగా సమయం సరిపోదు అని అనడం అతిశయోక్తి కానే కాదు. బట్ ఏది ఏమైనా లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి ఇతివృత్తంతో సాగేటువంటి ఈ యొక్క పూజాదికాలు, ఉత్సవాలు అందరూ బాగుండాలి. అండ్ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలి అని కోరుకుంటూ జై జగన్నాథ్. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తోంది, వింటూ ఆనందించండి. ఇది ఈనాటి మన జోరుగా హుషారుగా.

ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్తో కేసుమ. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం రోడ్ మ్యాప్ నిర్దేశించుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్దిని ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ హ్యాబిటాట్ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం నిన్న జరిగింది. రాష్ట చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వాధీనంలోనే ఉంటాయని పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని అన్నారు. భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్టంలో మహిళలు యువతుల భద్రతకు త్వరలోనే క్యూఆర్ కోడును అమల్లోకి తీసుకొస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అదిత ప్రకటించారు. మహిళల భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 ఎక్స్లెన్స్ సెంటర్లకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానించనుంది. విశాఖలోని మేఘాద్రిగడ్డ, అమరావతి తాడికొండ, నెల్లూరు జిల్లాలోని కోటలో నెలకొల్పిన ఈ సెంటర్లలో ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్లకు శిక్షణ అందిస్తామని సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ నిన్న ప్రకటించారు. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం సరికొత్తగా మరోసారి దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోప్ ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని, దీని కారణంగా రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నీ జేఎస్బీతో. వెల్ మరి 10:03:40 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. మరి ఈనాటి నవరస భరిత హరివిల్లులో బోలెడన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, ఇంకా దానికి సంబంధించిన స్పెషల్స్ కూడా ఉన్నాయి. సో ఆ స్పెషల్ క్వశ్చన్స్ మీకోసం సెట్ చేశాను, మీరు కూడా ఆన్సర్ చేయాలి అనుకుంటే 8662488114 వాట్సాప్ నెంబర్ గుర్తుంది కదా బాస్. సో చాలా మంది బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తున్నారు. వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆర్జే జయస్వి గారికి. శుభోదయం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది. మౌనం నీలో కోపాన్ని చల్లార్చి నిన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దుతుంది. ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేస్తుంది అండ్ మంచి సన్మార్గాన్ని చూపిస్తుంది అంటే రామచంద్రరావు గారు విజయవాడ నుంచి పంపించారు. థ్యాంక్ యూ అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది, పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్. శుభోదయం జయస్వి గారు. ఆలోచనలు అడ్డుపడుతున్నా ఫలితం ఎలా ఉంటుందో తెలియకున్నా మళ్లీ ప్రయత్నంలో నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించు అండ్ ఆ ఫలితం అద్భుతమైన రూపంలో కాలమే నీకు అందిస్తుంది అంటూ మంచి మాటతో మొదలు పెట్టారు జగదీష్ చంద్ర మాథుర్ గారు. కలం పట్టి కేవలం కథలు రాయలేదు, కాలం పలికిన మౌనాన్ని మాటలుగా మలచారు. విభిన్నమైన విషయాలను చెప్తూ అందరినీ పూరి జగన్నాథుని దగ్గరకు తీసుకెళ్లిపోయారు. ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు, ఈ రోజు మీ బ్రాండ్ షో జోరుగా హుషారుగా అదిరింది కదా బాస్. జగన్నాథ రథయాత్ర గురించి మీరు చెప్తూ ఉంటే నిజంగా మేము పూరికి వెళ్లి ఆ జగన్నాథ రథయాత్రని చూసిన ఆ భావన మాకు కలిగింది, నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ అంత ఆదరించి ఆనందించి ఆస్వాదించినందుకు. అండ్ నెల్లూరు జిల్లా నుంచి మనకి మెసేజ్ వచ్చింది, కొడవలూరు మండలం గన్నవరం నుంచి, పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్ గారు, శ్రీను, వెంకటేశ్వర్లు గారు, సరోజమ్మ గారు అండ్ బాబురావు గారు, అలాగే అమీర్ భాష, పెంచలయ్య, సుబ్బులమ్మ, కొండమ్మ, పెంచలమ్మ మరియు అందరు కుటుంబ సభ్యులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంగ్ రిక్వెస్ట్ టైం అయితే ఇది కాదు, అన్యదా భావించకండి. నమస్కారం జయస్వి గారు, 1939 శకుంతలై సినిమాలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడారు చిలక నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండి. గుడ్ మార్నింగ్ జయస్వి ఎలా ఉన్నారు, నేను బాగున్నాను. సూపర్ స్టోరీ పూరి జగన్నాథ రథయాత్ర గురించి కొడుమూరు ఊర్మిళ అండ్ వీరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. రాజు గారు ఏలూరు నుంచి, హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ జగన్నాథ రథయాత్ర గురించి చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో ఒక విచిత్రం జరిగిందండో, అమ్మో అమ్మో చేపట్టడం జరిగింది, ఇలా ఇలా కడిగేశానండి మేడం. సో నిజంగా ఒక స్వీట్ మెమరీ అండి, బట్ థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ విషయాలని షేర్ చేసుకోకూడదు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ హాయ్ జయస్వి ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నానండి, ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి చిలక సత్యనారాయణ కృష్ణమూర్తి అండ్ సారీ కృష్ణకుమారి గారు, మీరు ఫుల్ ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుందమ్మా. అఫ్ కోర్స్ జయస్వి అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటే జయస్వి కదా. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు దాగున్నాయి ఈనాటి మన నవరస భరిత హరివిల్లులో కూడా. సో వెల్ నా మొట్టమొదటి ప్రశ్న అడిగే సమయం ఆసన్నమైంది. ఈనాటి మన నవరస భరిత హరివిల్లులో నా మొట్టమొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? కృత్రిమ మేధ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేయండి బాస్. కృత్రిమ మేధ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సో ఆన్సర్ తెలుసుగా, తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే షాడో మూవీ నుంచి గీతా మాధురి పాండ, మీ అందరి కోసం

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ పితామహుడు ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేనైతే ప్రశ్న అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు. సో స్వీట్ అండి. అండ్ ఎందుకు అడిగానో కూడా దాని గురించి చెప్తాను. శారదా స్వర తరంగిణి జయస్వి గారు గీత నేర్పిన కర్మయోగపు సత్యమై రథము నడిపే జగన్నాథుని తత్వమై ఉదయ ప్రసారాల నాందివై పలికినావు. ఓ ఆర్జే జయస్వి, శ్రోతల మనసు గెలిచినావు. అపోలో పయనాన్ని, అణుబాంబు వింతలను, ఆకాశవాణి శిల్పి జగదీష్ చంద్ర మాథుర్ గారి సృజనలను, పట్టమ్మాళ్ గాన కోకిల స్వర లయలను ఒకే తోరణముగా అల్లి మురిపించావు. సింహద్వారపు నిశ్శబ్ద వైభవమును, గుడించా వీధుల్లో సాగే రథ చలనమును, మహాభోగపు అమృతపు రుచులను నీ మాటల్లో మాకు అమృతంతో రుచి చూపించావు. అండ్ అక్షరానికి అందమైన రూపాన్నిచ్చి శ్రోతల హృదయాలలో భక్తిరసం నింపి ప్రతి ఉదయాన్ని ఒక సుప్రభాతం చేసే ఓ జ్యోతిశ్రీ వల్లభ, నీ స్వర ప్రయాణం అమోఘం, నిరుపమానం. వివిధ భారతి వేదికపై సాహిత్య ఆధ్యాత్మిక అంతరార్థాలను ఇంత చక్కగా సమన్వయం చేస్తూ శ్రోతలను అలరించిన జయస్వి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా క్వశ్చన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అడిగాను. సో ఆన్సర్ అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. కానో నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అని, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ సరైన సమాధానంతో పూరి జగన్నాథ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ బాస్, పొద్దున్నే చాలా మంచి విషయాలు అందించారు, థ్యాంక్ యూ. అండ్ ఒరిస్సా, ఓకే ఒరిస్సా గురించి చెప్తున్నారు, థ్యాంక్స్ అలాట్ అండి. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. అండ్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ లెమన్పాడు నుంచి భాను గారు, అలాగే హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ మీకు కూడా. వ్రత జ్యోతి ఫ్రమ్ చేనేతపురి కాలనీ వేటపాలెం నుంచి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. గుడ్ మార్నింగ్. మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం, అమెరికన్ కంప్యూటర్. ఎస్ ఎస్ ఎస్ ఎస్. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి చిలక సత్యనారాయణ కృష్ణమూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు చిలక అని చదువుతున్నారు, గమనించగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఖచ్చితంగా అది చిలక కాదు పలక అనే చదువుతాను. అప్పుడప్పుడు అచ్చు పొరపాట్లు అలా జరుగుతూ ఉంటాయి, అలవాట్లు పొరపాటు, ఏమనుకోకండి. పలక సత్యనారాయణ గారు అనేది భావించవద్దు. అండ్ నెక్స్ట్ కనకరావు గారు పెడ నుంచి రాజ్ రెడ్డి అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి, మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ అంటూ కర్నూల్ అరోరా నగర్ నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మంచి పాటలు, మంచి విషయాలు అందించిన మీకు థ్యాంక్స్. విశాఖపట్నం విజయనగరంలో జగన్నాథుని రథయాత్రలు, 10 డేస్, 10 అవతారాస్, 10 అలంకారాస్, ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. థ్యాంక్స్ ఎ లాట్ షేర్ చేసుకున్నందుకు అండ్ సరైన సమాధానాన్ని కూడా మా కోసం పంపించినందుకు. అండ్ తదుపరి హాయ్ జయస్వి అంటూ ఆన్సర్ అయితే పంపించారు, పేరు కూడా పంపించుంటే బాగుండేది. రాజుగారు ఫ్రమ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుంచి శుభోదయం అండి, మీకు కూడా సరైన ఆన్సర్ అందించారు. కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శుభోదయం జయస్వి. వాసు గారు చనుబండ నుంచి సరైన సమాధానాన్ని అందించారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్ నెక్స్ట్ మెసేజ్, సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అక్కరపాక నుంచి రమ, భాస్కర్ గారు పెడన నుంచి, అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల శివాన్వి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్స్ అందించారు. పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై రైట్ ఆన్సర్. అండ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, కోట సాయి ప్రీతం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భవానీపురం విజయవాడ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి సరైన ఆన్సర్, శుభోదయం జయస్వి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, శుభోదయం మేడం, మీ వాయిస్ వింటే చాలా ఆనందంగా వెలకట్టలేనంత ఆనందం వస్తుంది. ఆల్ స్వీట్, థ్యాంక్స్ అండి. పూరీ జగన్నాథ్ రథయాత్ర గురించి చెప్తుంటే చూసిన అనుభూతి కలిగింది. చాలా చాలా ధన్యవాదాలు. మంచి భక్తి గీతం మా కోసం పాడగలరా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్. అండ్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అందించారు. చివరిగా, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగాను. సో చూద్దాం ఎంతమంది పంపించారు. రాఘవ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూర ఆదిశేషు గారు, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఉదయం నుంచి మంచి విషయాలు చెప్తూ మంచి పాటలు వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అనంతపురం నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అండ్ వీర రాఘవమ్మ, రేఖా సాయి ఫ్రమ్ పోరంగి నుంచి, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇంతకీ సమాధానం ఏంటి? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జాన్ ఎంసీ కార్తీ. ఆయన ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. 1955 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని సృష్టించి 1956 జరిగినటువంటి ఒక సభలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. సో హీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఏఐ, జాన్ ఎంసీ కార్తీ. ఆయన ఫాదర్ ఆఫ్ ఏఐగా పరిగణించబడ్డారు. అండ్ మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు దీనికి సంబంధించి. మరి నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాముల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ స్నేక్స్ ఈజ్ నోన్ యాజ్, పాముల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ సరైనోడు నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. కొన్ని పాటలుంటాయండి, అలా వింటూ ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళలేను. ఎందుకంటే మీ అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను కాబట్టి. ఇంతకీ నా ప్రశ్న ఏంటి అంటే, పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అన్నాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు, మాట్లాడుకుందాం. ఆన్సర్స్ గురించి కూడా ఎవరు పంపించారు ఏంటో ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత. ఓకేనా? స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం. ఈ జే స్వీతు.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా

0: డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. హలో హలో జేస్వి, వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ మై గాడ్. హాయ్ జేస్వి, ఎలా ఉన్నారు? వేణుగోపాల్ యాదవ్ గారు చిన్న బెండేకల్ నుంచి. నేను చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ బాస్ వేదస్వి గారికి. అమ్మ బాబోయ్, కొత్త పేరు పెట్టేశారా అండి? కర్నూతల్ సునీల్ గారు రకిరెడ్డిపల్లి మండలం మన్నమే జిల్లా నుంచి. జేస్వీగా ఉంచండి ప్లీజ్. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ పడిన. జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి. వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభోదయం శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడల నుంచి సరైన సమాధానం. రాజు ఫ్రమ్ ఏలూరు నుంచి. అబ్బో, నేను అడిగిన శాస్త్రానికి మీరు అడిగిన పంపించినటువంటి ఆన్సర్ కి ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, బట్ ఎనీవేస్ తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. సూర్యప్రకాష్ గారు ఫ్రమ్ పెనుకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడల నుంచి అండ్ తాలాజీ గారు, మహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వీరందరూ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇది గోండి అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నస్రీన్ ఫ్యామిలీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సౌజన్య గారు మంగళగిరి నుంచి. కొంచెం లేట్ అయిందండి నా మెసేజ్, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నంది వెలుగు నుంచి నాగలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. పాపారావు గారు నర్సాపురం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి పాపారావు గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శుభోదయం తెలియచేస్తూ మీరు అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం అంటూ ఏం చెప్తారో వింటాను. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. అలాగే ప్రత్యేకంగా పాముల గురించి అధ్యయనం చేసేవారిని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ పిఎస్ రంగారావు గారు వస్తాంబ్రం చెన్నై నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. ఆదిశేషు గారు ఫ్రమ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జేస్వి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చండిక వరలక్ష్మి వాసు గారు ఫ్రమ్ గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. కానూ నుంచి తాతారావు గారు ఈరోజు సెలవు పెట్టేశారు మేడం, అందుకే మీ ప్రోగ్రామ్ నేను వినే అవకాశం కలిగింది. హౌ స్వీట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ తాతారావు గారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే మంగళగిరి నుంచి మీ పేరు రాజారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజారావు గారు సరైన ఆన్సర్ పంపించినందుకు. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు సరైన ఆన్సర్ అందించారు. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రం వైదంపేట్ అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. రాఘవేంద్రారెడ్డి, శ్రీను, విశ్వ, నీల్, సురేష్, వెంకట్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అండ్ రేణుక గోపరాజు కడప నుంచి. శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుంచి వేటపాలెం. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి, ఇప్పుడే ట్యూన్ చేశాను. కొడమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు గారు, భువనేశ్వరి అండ్ మరియు కుటుంబ సభ్యులు. అండ్ మీ రెండో ప్రశ్నకి సమాధానం సరైన ఆన్సర్ పంపించారు వేటపాలెం రామ్ నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు.

చక్రపాక నుంచి రమా ఒక సాంగ్ పాడచ్చు కదండి, తప్పకుండా పాడతాను, థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్. ఐరవరం నుంచి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పద్మ ఎల్లాపురం నుంచి మీరు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఎస్ రాజుగారు ఫ్రమ్ ఏలూరు నుంచి. అండ్ ఫైనల్లీ అమ్మ జీవశాస్త్రం, అయ్యో ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. గంగరాజు గారు ఫ్రమ్ పెదరాజుపల్ల అన్నమయ్య జిల్లా నుంచి, సూపర్ ప్రోగ్రామ్ అండి, స్నేక్ లెసన్ లో నేను తెలుసుకున్నాను అంటే పంపించారు. ఓకే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సర్పశాస్త్రం, సర్పెంటాలజీ లేదా ఓఫియాలజీ అని కూడా పిలుస్తారు. ఇది హెర్పటాలజీ అనేటువంటి ఒక పెద్ద విభాగంలో ఒక భాగం అన్నమాట. హెర్పటాలజీ అనేది పాములు మరియు ఉభయచరాలు అంటే కప్పలు, తాబేళ్లు వంటివి, వాటిని అధ్యయనం చేస్తుంది. సో ఇది అందులో ఒక భాగం. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు ఓఫియాలజీ అని చెప్పి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వరల్డ్ స్నేక్ డే బాస్, ఈరోజు వరల్డ్ స్నేక్ డే సందర్భంగా ఈ క్వశ్చన్స్ అందించానన్నమాట. మరి మాట్లాడుకుందాం నెక్స్ట్. 1956 సంవత్సరంలో జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ప్రయోగించారు? నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 1956 ఈ సంవత్సరంలో జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, జింక వేటకి సింహంలా వస్తా, ఈ పాట ఫ్రమ్ ద మూవీ అడవి రాముడు.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. వింటూ ఆనందిస్తూ ఉన్నారు హరివిల్లు ఓన్లీ ఆన్ వివిధ భారతీయ ఫమ్మీ జేఎస్వితో 10:43 దాటి అలా అలా అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం అని నేను అడిగాను కదా. 1956 జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు అని. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జేఎస్వి, సూపర్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈనాటి హరివిల్లు. వావ్, థ్యాంక్స్ అ లాట్. ఆన్సర్ ఏదండి సౌజన్య గారు, పంపించండి. అండ్ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు పాలెంపోలే ఆలగడ్డ జిల్లా నంద్యాల నుంచి, థ్యాంక్ యూ. అండ్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు గారు పంపించారు, సంవత్సరం ఓకే బట్ ఆ కాన్ఫరెన్స్ పేరేంటి, అది కూడా తెలిస్తే పంపించండి. మురళి గారు హాయ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఓఫియాలజీ అంటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి కోనసీమ జిల్లా మురిపాల నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు ఆన్సర్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ రేణుక గోపరాజు ఫ్రమ్ కడప రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు సరైన సమాధానం, కోట శ్రీమన్నారాయణమూర్తి గారు సరైన ఆన్సర్ అందించారు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ రాజు ఫ్రమ్ ఏలూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలండి. పిఎస్ రంగారావు గారు వస్తాంబ్రం చెన్నై నుంచి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని అందించారు, అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ గుడ్ మార్నింగ్ మీకు కూడా శుభోదయం తెలియచేస్తూ. కోనకొండ్ల రమణారావు గారు కవిత జోష్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి పని పంపించారు, ధన్యవాదాలు. విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు సరైన సమాధానం అందించారు. అలాగే వెంకట్ సురేష్ విశ్వనీల్ అండ్ రాఘవేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ నుంచి సరైన సమాధానం. హాయ్ ఆర్జే జేఎస్పీ అంటూ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫని దేశాయిపేట విలేజ్ నుంచి మనకి సరైన ఆన్సర్ అందించారు. గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లె అన్నమయ్య డిస్టిక్ నుంచి, యువర్ వాయిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి, ఐ డోంట్ నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు, నేను వివరిస్తాను ఆన్సర్తో సహా, అంటిల్ దెన్ స్టే ట్యూన్. గుడ్ మార్నింగ్ అంటూ సిద్ధాంతి గారు, గోలి ధర్మారావు అండ్ పద్మావతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. సో వెల్ మరి 1956 ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు అని అడిగాను. సో 1956 డార్ట్ మౌత్ సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఈ ఒక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రయోగించారన్నమాట. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరు ఏమిటి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరేంటి? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పౌరసత్వం సిటిజన్షిప్ పొందినటువంటి ఏఐ రోబోట్ పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. అందులో మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై నిజేస్మితో 10:53 అయిపోతుంది. మన క్లాక్ లో టైం ఏంటోనండి, టైం అలా అయిపోతుంది, ఏం చేద్దాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఈ సమయం ఆగిపోతే, ఇలాంటివి మాటల్లోనూ ఊహల్లో మాత్రమే నిలిచిపోతాయి. సరే కానీ ఇంతకీ నా క్వశ్చన్ సంగతి ఏం చేశారు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిటిజన్షిప్ పొందిన ఏఐ రోబోట్ పేరేంటి అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ. ఇందాకటి ప్రశ్నకి నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్ వెల్, హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. కర్నూతల్ సునీల్ నుంచి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, మల్లీశ్వరి గారు ఫ్రమ్ ఒంగోల్ నుంచి, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బట్ నేను తెలుసుకున్నాను, బట్ థ్యాంక్ యూ సో మచ్, ప్రయత్నించారు కదా. అండ్ రాజుగారు ఫ్రమ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్, కానూ నుంచి తాతారావు గారు సరైన సమాధానం అందించారు. ఆ స్వీట్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం, అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ ఆదిశేషు గారు ఫ్రమ్ ఆత్మకూరు నుంచి, అలాగే నాగలక్ష్మి గారు ఫ్రమ్ నందివెలుగు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. హాయ్ జయస్వి, ఒక పాట మా కోసం పాడండి, తప్పకుండా పాడతానండి. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ అందించారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని అందించారు, తో పాటుగా ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సో తో పాటుగా కాదు దాంతో పాటుగా. సో బట్ ఎనీవేస్, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలండి మీకు కూడా. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రపంచంలోనే అంటూ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన మీ పేరు షేక్ మహమ్మద్ రఫీ ఫ్రమ్ వైజాగ్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జయస్వి గారు, జానక్ గారు పాడిన పాట మీ నోట వినాలని అనుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం పాడాలని ఆలోచిస్తున్నాను, సో మీరే నాకు మంచి క్లూ ఇచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. రాఘవేందర్ రెడ్డి గారు అండ్ విశ్వనీల్ సురేష్ వెంకట్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్, నంద్యాల నుంచి కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి నాగార్జున లక్ష్మి గారు సరైన సమాధానాన్ని అందించారు, ప్రకాశం డిస్టిక్ కందుకూరు నుంచి కొండయ్య గారు సరైన సమాధానం. అండ్ హాయ్ మామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పెదరాజుపల్లె అన్నమయ్య జిల్లా నుంచి గంగరాజు గారు సరైన ఆన్సర్ అందించారు, అలాగే జోష్ణవి మోహిత్రావు బెంగళూరు

0: నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేఎస్పీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సౌజన్య గారు, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఈరోజు హరివిల్లు కూడా అదిరింది బాస్, థ్యాంక్స్ ఎ లాట్. ఒక పాట పాడగలరు తప్పకుండా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే మొత్తానికి అందరు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇందాక మీరు మెసేజ్ పెట్టారు, నేను చదివానండి. మరి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ రోబో పేరేంటి అంటే, బట్ యస్ ఆన్సర్ అయితే సోఫియా అనమాట. నాకు ఈ పాట వినగానే, ఐ మీన్ ఈ మాట వినగానే ఒక పాట గుర్తొచ్చింది, నాకు నీకు నోకియా ఇక రేపో మా పో మాఫియా క్యాపంచినో కాఫియా సోఫియా. సో పాటలో ఇన్ని ప్రాసలు ఉన్నాయి, కానీ ఈ యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వారసత్వం పొందిన AI రోబోట్ పేరు సోఫియా. 2017 అక్టోబర్లో సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ రోబోట్కు తమ దేశ పౌరసత్వాన్ని అందించిందనమాట. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఎగ్జాక్ట్ గా రోబోలో చిట్టి ఎలా అయితే మన భావనలని మన భావోద్వేగాలని అర్థం చేసుకోగలడో, అలాగే 60కి పైగా ముఖ హావభావాలను కూడా ప్రదర్శించగలదనమాట ఈ యొక్క సోఫియా. ఇంతకీ ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుకున్నాం AI గురించి అంటే, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే, అట్ ద సేమ్ టైమ్ వరల్డ్ స్నేక్ డే అనమాట. సో అనేకాల కలిపి ఇలా మిక్సీ చేసి మీ అందరి కోసం నవరస భరిత హరివిలులో అందించే ప్రయత్నం అయితే చేశాను. సో వెల్, మరి 10:57 AM అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మంచి పాట వస్తుంది. ఐ మీన్ నేను పాడి మీకోసం వినిపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
0: సో వెల్, మరి అందరూ కూడా ఒక మంచి పాట పాడండి అన్నారు కదా. సో జానక్ గారు ఆ పేరు తలుచుకుంటేనే ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, కొన్ని వేల పాటలు గుర్తొస్తాయి. సో మరి ఆవిడ మనందరి కోసం అందించిన ఎన్నో పాటల్లో ఒక మంచి పాట మీ అందరి కోసం, అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్

వెల్ మరి 10:59:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. విన్నారు కదా, ఈరోజు బోర్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేశాను. కలుసుకుందాం మళ్ళా ఇంకొక సూపర్ డూపర్ హిట్ షోలో. అంటిల్ దెన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెయిట్ చేస్తారు కదా, అఫ్ కోర్స్ నేనైతే మీకోసం వెయిట్ చేస్తాను. ఇంకా బోల్డ్ అని కబుర్లు కూడా తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండ్ మెసేజెస్. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలో నిర్వహించిన హస్తకళ ప్రదర్శనలు కళాకారులకు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలతో పాటు జీవనోపాధికి కొత్త మార్గాలు చూపాయని, ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం అద్భుత విజయాన్ని సాధించిందని ఉప ముఖ్యమంత్రి

కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఔషధ గుణాలున్న మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున వీటి పెంపకం, మార్కెటింగ్ దిశగా రైతులను ప్రోత్సహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ సుగంధ మొక్కల సాగు, మార్కెటింగ్ అంశంపై వైద్యారోగ్య, ఏపీ ఔషధ సుగంధ మొక్కల బోర్డు నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారని మంత్రి కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది అన్నదాతలు నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మండల, డివిజన్, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ఆయన సమీక్షించారు. రాష్టంలో వరుసగా 2 ఏడాది విద్యుత్ వినియోగదారులకు బిల్లుల సర్దుబాటు చేయబోతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో రోజుకు విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరిందని, అయినప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 77,409 వద్ద కొనసాగగా, మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 52 పాయింట్ల లాభంతో 24,131 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఉండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 11:13 అవ్వడానికి దగ్గరగా ఉంది టైం. మనం ఎంటర్ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి. అండ్ మీ అందరినీ అలరించేందుకు వచ్చేసా నేను, మీ అజయ్ చందనాని. సో మంచి మూవీ అప్డేట్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. ఇందుకీ ఎవరికి సంబంధించిన అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు అయితే మన శంకర్ వరప్రసాద్ గారి శశిరేఖ మన కోసం వచ్చేస్తుంది అనమాట. మరి వింటూ ఉండండి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ చందనాతో కలిసి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మరి ఈ మీసాల పిల్ల సంబంధించి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటో ముందుగా నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. మరి మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే గాడ్ ఫాదర్, సైరా, ఇలాగా చాలా మూవీస్లో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార గారు, సో ఇప్పుడైతే తన కొడుకుతో అంటే రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. మరి రంగస్థలం లాంటి హిట్ కాంబో, అదే మన సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్, తాజాగా తెరకెక్కించబోతున్న ఒక కొత్త చిత్రంలో హీరోయిన్తో సమాన పాత్రలో ఒక కీలక పాత్ర నటించబోతున్నారట నయనతార గారు. మరి ఇప్పటికే స్టోరీ లైన్ అయితే కన్ఫర్మ్ అయింది, మరి అప్డేట్ ఏంటి, ఇంకా ఈ మూవీ ఎలా ఉంటుంది, థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే మనకి తెలుస్తాయి. మరి ఈలోపు అయితే ఇంకొక మంచి సాంగ్ విందాం నయనతార గారిది, అండ్ మరిన్ని అప్డేట్స్ని మీతో షేర్ చేస్తుంటా. వింటూ ఉండండి సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

నెక్స్ట్ ఎప్పుడు మరి రిలీజ్ అవబోతోంది ఈ సినిమా అంటే ఆగస్టు 7న. మరి ఇప్పటికే ఈ సినిమా నుంచి మనం 2 పాటలు అయితే చూసాం అండ్ విన్నాం కూడా. మరి ఆ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, సో నిన్ననే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ అయితే రిలీజ్ చేశారట. మరి ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే నాగవంశీ గారు తన చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేయగా, మరి ఈ సాంగ్ ఎవరు రాశారు అని అంటే అనంత్ శ్రీరామ్ గారు రాశారనమాట. అండ్ కపిల్ కపిలన్, దేవజన్ వీళ్ళిద్దరూ కూడా కలిసి పాడారనమాట ఈ సాంగ్ని. మరి ఇంత రొమాంటిక్ సాంగ్ ఎంత బాగుంటుంది, మనమైతే వినాలి కదా. సో వినేయండి మరి, మీరైతే నేను కూడా వింటాను. అండ్ ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఒక వెరైటీ టైటిల్ అయితే ఉంది. అది ఏంటి ఆ టైటిల్ అంటే అనకాపల్లి అన్నమాట. ఒక పచ్చని పల్లెటూరు వాతావరణం మనకి కనబడుతూ ఉంటుంది. సో మరి ఇంత మంచి టైటిల్తో రాబోతున్న ఈ సినిమా మనం ఆగస్టు 7న అయితే చూడబోతున్నాం. మరి అది సంగతి, ఇంకొక లేటెస్ట్ అప్డేట్ మీకోసం రెడీగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, అందిస్తాను. ఈలోపు అయితే మంచి సాంగ్ రౌడీ అల్లుడు నుంచి వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు. బప్పిలహరి గారి సంగీతంలో ఎస్పి బాలు గారు అలాగే రాధికా గారు కలిసి పాడారు ఈ సాంగ్ని అండ్ భువనచంద్ర గారు లిరిక్స్ అందించారు. మరి వింటూ ఉండండి ఈ సాంగ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సో దేవర్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా డ్రాగన్తో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సంగతి మనకు తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ కనిపించబోతున్నారు, అది మనకి తెలిసిందే. అయితే ఇక సప్తసాగరాలు దాటి అనే ఒక మంచి మూవీతో ఇండస్ట్రీలో షేక్ చేసిన ఈ కన్నడ బ్యూటీ అయితే ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసిందనమాట. ఏ సినిమాతో అంటే మన డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు గారి డైరెక్షన్లో రాబోతున్న ఒక యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ ధర్మన్ అనే సినిమాతో అనమాట. మరి ఈ సినిమాలో మనకి హీరో రజనీకాంత్ గారు అండ్ యాక్ట్రెస్ సిమ్రన్, రాశి ఖన్నా వీళ్ళు కూడా నటిస్తున్నారని అప్డేట్ అయితే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రుక్మిణి వసంత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట రుక్మిణి వసంత్, అది సంగతి. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను ఈ సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో. ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

హీరోయిన్ సిమ్రన్ అండ్ హీరో రజనీకాంత్ గారి కాంబోనే మళ్ళీ మంచి సాంగ్ అయితే, అంటే మంచి ఫిలిం అయితే రాబోతోంది ధర్మన్ అని. అండ్ ఇప్పుడు మీరు విన్న ఈ సాంగ్ అయితే పేట సినిమాలో అనమాట. మరి వీళ్ళిద్దరు కాంబో ఎప్పుడు హిట్ అయ్యి కదా. మరి అలాగే చూద్దాం నెక్స్ట్ ఈ సినిమాలో ఎన్ని అప్డేట్స్ వస్తాయనేది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, నిన్ననే మన ఒక యంగ్ హీరో, అదే మన కిరణ్ అబ్బవరం బర్త్డే కదా, మరి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ సినిమాతో తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ని నిరూపించేసుకున్నారు కిరణ్ అబ్బవరం. మరి ఈసారి ఏం చేస్తున్నాడో తెలుసా, ఏకంగా కథ స్క్రీన్ ప్లేతో పాటు స్వయంగా మెగాఫోన్ పట్టి డైరెక్షన్ కూడా చేస్తున్నాడట తన కొత్త ఫిలింకి. సో అదే K13 అని చెప్పి పెట్టారు ప్రజెంట్ అయితే. ఆ సినిమా టైటిల్ ఇంకా రివీల్ అయితే చేయలేదు. అండ్ ఈ మూవీకి సుధాకర్ చాగంటి అనే ఒక కొత్త ప్రొడ్యూసర్ పరిచయం అవబోతున్నారు. అండ్ కో ప్రొడ్యూసర్గా సురేష్ ఎర్ర గారు అయితే ఉంటారనమాట. మరి ఈ అప్డేట్ని మనకి ఒక మేకింగ్ వీడియో లాగా నిన్న అయితే రిలీజ్ చేసేసారు. మరి ఈ సినిమాతో మనకి అటు యాక్టర్గా ఇటు డైరెక్టర్గా అటు కథ స్క్రీన్ ప్లే ఇవన్నింటినీ కూడా అన్ని పాత్రలు వహిస్తూ మనకి కిరణ్ అబ్బవరం అయితే నిలుస్తారనమాట. మరి K13 ఎలా ఉండబోతుందో త్వరలో మనం కూడా తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఈ రేపు అంటే July 17th ఏకంగా 9 చిత్రాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం మనం చెప్పుకోదగ్గవి ఇంకా ఉన్నాయి అని కానీ, అండ్ హిట్ పేర్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ఇంతకు ఏంటో తెలుసా, టక్ జగదీష్ సినిమా గుర్తుందా మీ అందరికీ. అండ్ ఆ సినిమాలో మనకి నానికి మరదల్ క్యారెక్టర్లో మనకి ఐశ్వర్య రాజేష్ కనబడతారు కదా. మరి ఐశ్వర్య రాజేష్ భర్తగా తిరువీర్ అనే ఒక యాక్టర్ అయితే కనబడతారు. అయితే వీళ్ళిద్దరూ మరొకసారి ఒక విలేజ్ డ్రామా ఎంటర్టైనర్గా మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారన్నమాట. అయితే ఈ సినిమాకి భరత్ గారు డైరెక్షన్ అందిస్తారు. అండ్ సినిమా స్టోరీ ఏంటంటే, అంటే ఒక స్టోరీ లైన్ అయితే మనకి ఇచ్చేసారు, ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి అమ్మాయి, అంటే సో కొంచెం ఇలా గట్స్ ఉన్న అమ్మాయి లాగా కనిపించే ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ అన్నమాట. సో ఆ సినిమా అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు రేపే అది. టైటిల్ కూడా చాలా మంచి టైటిలే పెట్టారు, ఓ సుకుమారి అనే టైటిల్ అయితే పెట్టారు. కానీ సుకుమారత్వంగా అయితే ఉండదట, ట్రాన్స్ఫార్మర్ లాంటి అమ్మాయి అట. సో చూద్దాం మరి అంత ఫన్నీ అండ్ క్రేజీగా ఉండబోతోంది సినిమా అనేది. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారు, లయా గారు, వీళ్ళిద్దరి జంట ఎంతో అందంగా ఉంటుంది కదా. మరి ఈ అందమైన జంట నటించబోతున్న చిత్రమే మిస్టర్ మిడిల్ క్లాస్. సో హీరో ఒక గోవిందుని భక్తుడు, అలాగే మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా. మరి ఈ గోవిందుని భక్తునిగా తన పడిన కష్టాలు, అండ్ అలాగే ఆ గోవిందుని పాత్రలో మనకి కూడా కనిపిస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. మరి ఈ సినిమా అటు కామెడీ ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవబోతోంది. మరి ఈ రెండు సినిమాలు రేపు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవి మన సినిమా కబుర్లు అయితే. సో చూద్దాం అసలు ఈ మూవీస్ రేపు ఎంత అందంగా ఎంటర్టైన్ చేస్తాయి అనేది. సో అది విషయం. మరి సినిమా కబుర్లు వినేశారు కదా, మంచి పాట కూడా వినేయండి, వింటూ ఉండండి వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛరథాల ద్వారా 1 కోటి కిలోల పొడి వ్యర్థాలు సేకరించడం చారిత్రాత్మక మైలురాయిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు కృషి చేసిన ఆపరేటర్లు, పంచాయతీలు, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న అభినందించారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి వినియోగిస్తున్న సాంకేతికతను కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. ఢిల్లీలో నిన్న కేంద్ర పాఠశాల విద్యాశాఖ అదనపు కార్యదర్శి ధీరజ్ సాహు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్టం తీసుకువచ్చిన సంస్కరణలను సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు వివరించారు. భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్టంలో మహిళలు, యువతుల భద్రతకు త్వరలోనే క్యూఆర్ కోడును అమల్లోకి తీసుకువస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మహిళల భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం సరికొత్తగా మరోసారి దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు విస్తున్నాయని, దీని కారణంగా రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ, అలాగే యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. గుంటూరైనా గుడివాడైనా
2: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

క్లాక్ 5:25 ఎగ్జాక్ట్లీ అయిపోతుంది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మీకు తెలుసాలో మీకు తెలుసా మనం ఎలాంటి ప్లేస్కి ఇవాళ వెళ్ళబోతున్నామో. చాలామంది ఈ ప్లేస్లకి వెళ్ళాలంటే భయపడతారు, కానీ ఈరోజు మనం వెళ్తున్నాం, వెళ్ళి తీరుతాం. మరింతకీ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాను అంటే, చాలామందికి గోడ మీద బల్లిని చూసినప్పుడు, పక్క నుండి వెళుతున్నప్పుడు ఏదన్నా బొద్దింకో లేకపోతే ఏదన్నా చిన్న రెక్కలాగా ఉండి ఏమన్నా పురుగులు చూసినప్పుడు సడన్గా ఒక భయం అనేది వచ్చేస్తుంది కదా. అంటే పాకే జంతువులు చూసినప్పుడు ఒక రకమైన భయం వస్తుంది. అయితే వీటిలో కాస్త విషపూరితమైనవి కూడా కొన్ని ఉంటాయి, అవే పాములు. సో ఈరోజు వరల్డ్ స్నేక్స్ డే అండ్ దీని సందర్భంగా మనం వెళ్ళబోతున్నాం ఒక స్పెషల్ ప్లేస్కి అనమాట. అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి స్పెషల్ ప్లేసెస్ అయితే. అండ్ నేను ఇందాక అన్నాను కదా, పాముల్ని చూసి కూడా భయపడతారు చాలామంది. అండ్ కొంతమంది ఏం చేస్తారు, పాము కనబడుతుంటేనే దాన్ని తన్ని తరిమేయాలి.

అని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ పాముల్ని చూసి భయపడే ఫోబియా కూడా ఒకటి ఉంటుంది, అదే ఒఫిడియోఫోబియా అనమాట. మరి ఇలాంటి ఫోబియాని పక్కకి నెట్టేసి మరి ప్రకృతి అందాలని చూసేందుకు వెళ్తూ ఉంటారు కదా చాలామంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ప్రాంతం తీసుకోండి, చాలామందికి క్రూర మృగాలంటే భయం ఉంటుంది, కానీ సఫారీ పేరుతో ఎంతమంది వెళ్తున్నారు. అదేవిధంగా పాములు చూసి భయపడే వాళ్ళు కూడా ఈ పాముల్ని అందమైన ప్రకృతి ప్రాంతంలో చూసేందుకు వెళ్తున్నారనమాట టూరిజం పేరున. మరి అటువంటి ఆసక్తికరమైన ప్రదేశాలు మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఇంతకీ మనం వెళ్ళబోయే ప్లేస్లో ఏముంటాయో తెలుసా, కొన్ని వందల వేల పాములు ఉంటాయి. ఎందుకు చందన మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నావు ఇక్కడికి అనుకుంటున్నారా? వెళ్దాం, అసలు మనం వెళ్ళేది రేడియో ద్వారా కదా, మనకేం భయం లేదు కాబట్టి. సో ముందుగా ఒక మంచి పాట వినేసి అండ్ చక్కగా ఆ ప్రదేశాలకి వెళ్దాం, చూసొచ్చేద్దాం. వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్ చందనతో కలిసి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సో ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్ వినిపించేస్తున్నాను. ఈ పాట ఎవరు పాడారు అని అంటే హరిహరన్ గారు, అలాగే అనురాధ శ్రీరామ్ గారు పాడారు. అండ్ అలాగే దేవగారు మ్యూజిక్ అందించగా ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి సినిమా పేరు ఏంటో తెలుసా? నాగ. మరి ఆ సినిమాలోంచి సాంగ్ వినేసేయండి. వింటూ స్టేట్ యూర్.

మరి నాగ సినిమా నుంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి ఆ నాగులని అంటే ఆ పాములని చూసేందుకు మనం వెళ్ళబోతున్నాం. ముందుగా అయితే గిండి స్నేక్ పార్క్ అన్నమాట. సో పేరులోనే ఉంది చూసారా, అది పాములకు సంబంధించిన ఒక అందమైన పార్క్. మరి ఇది ఎక్కడుంది ఈ పార్క్ అంటే, చెన్నైలో ఉందన్నమాట. మరి ఇది ఇది ఒక స్నేక్ పార్క్ అని చెప్పా కదా, అయితే ఇండియాలోనే ఒక ప్రముఖ రెప్టైల్ సంరక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. అంటే చాలామంది ఈ పాకే జంతువులను చూడగానే అబ్బా అని చెప్పి చిరాకు పడుతూ లేకపోతే భయపడుతూ ఉండే స్వభావం అందరిలోనూ చాలామందిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి వాటి సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నారన్నమాట. అండ్ అనేక రకాల విషపూరితమైన పాములు ఉంటాయి, అలాగే విషరహితమైన పాములు కూడా ఉంటాయి. పాము అనగానే చాలామంది ఏమనుకుంటారు, అమ్మో ఇప్పుడు ఇది కాటేసిందంటే మనకుందే, మనకి టక్కని విషం ఎక్కేసింది అనుకుంటారు. కానీ అన్ని పాములకే ఉండదట. సో కొన్ని పాములకి మాత్రమే ఉంటుంది, కొన్ని అసలు విషం లేని పాములు కూడా ఉంటాయి. మరి అంతేకాదు ఈ పాముల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాలపైన మనం అక్కడికి కనుక వెళ్తే మనకి శిక్షణ కూడా ఇస్తారట. అండ్ ఇలాంటి ప్లేసెస్ ఎవరెవరికి బాగా బెస్ట్ అంటే చదువుకునే స్టూడెంట్స్కి కానీ నేచర్ లవర్స్ ప్రకృతి ప్రేమికులు చాలామందికి ఈ యొక్క పార్క్ అనేది బెస్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ పాములపై మనకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు మనకి పాము అనగానే చాలా అపోహలు ఉంటాయి కదా, అంటే అమ్మో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పామును మీరు చూసారనుకోండి, చాలామంది ఎలా ఫీల్ అవుతుంటారు, ఇప్పుడు ఇది నా దగ్గరికి వస్తుందేమో, అమ్మో ఇది పడగ విప్పింది, ఇది నా మీద పగపట్టిందేమో, ఇలాంటి కొన్ని అపోహలు పడుతూ ఉంటారు కదా. అయితే ఇటువంటి అపోహలన్నీ కూడా తొలగించేందుకే వారు ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారట గిండి స్నేక్ పార్క్ వాళ్ళు. మరి చెన్నైలో ఉన్న గిండి స్నేక్ పార్క్ గురించి నేను మీతో షేర్ చేశాను కదా, మరొక అందమైన ప్రదేశానికి, అది కూడా ఇటువంటి పాములు ఉండే ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను ఈ మీకు తెలిసిన ప్రోగ్రాంలో. అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

మణి నాగమణి చంద కాడాయంది సత్తు ఆకతాయే పూసులకు ఆట విడుపు లేదు లేదు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

నాగమణి నాగమణి సాంగ్ అయితే వినేశారు రోజా సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఈరోజు మీకు తెలుసా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎన్ని పాములు ఉన్నాయి అంటే యాక్చువల్లీ ఇది కూడా ఒక మంచి ప్లేసే అనమాట. మరి ఈ ప్లేస్ పేరేంటి ఇంతకేనంటే మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనమాట. పేరు పెద్దగానే ఉంది, అక్కడ కనిపించే పాములు కూడా అంతే పెద్దగా ఉంటాయి అనమాట. మరి ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రత్యేకించి మనకి పాములతో పాటుగా ఈ మొసళ్ళు అంటే క్రొకోడైల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. మరి ఇంతకీ ఎక్కడుంది ఈ ప్లేస్ అంటే గనక తమిళనాడులో ఉందన్నమాట. అండ్ ప్రత్యేకించి ఈ కేంద్రం కూడా రెప్టైల్ సంరక్షణ కేంద్రంగా నిలిచింది. అయితే ఇక్కడ నిందా కన్నట్టు మొసళ్ళు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు అనేక రకాల పాముల్ని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు అండ్ వాటిపైన శాస్త్రీయ పరిశోధనలు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట కొన్నిసార్లు. అండ్ ఇలా నిర్వహించి ఏం చేస్తారు, వాటి యొక్క లైఫ్ స్టైల్ని అలాగే ఒకవేళ ఆ పాము గనుక కాటు వేస్తే లేకపోతే ఆ పాముకి ఉన్న మెడిసినల్ ఇవి ఉంటాయి కదా క్వాలిటీస్, ఇలాంటివన్నీ కూడా అంటే కొన్నిసార్లు మనకి పాము విషయాన్ని కూడా మెడిసిన్లు వాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ కూడా సందర్శకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారనమాట. సో కొన్ని ఈవెంట్స్ ద్వారా అండ్ ఈ ప్లేస్ ప్రత్యేకించి మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనే ఈ ప్లేస్ ప్రత్యేకించి

అండ్ నెక్స్ట్ ఇంకొక అందమైన ప్లేస్ నేను మీకు పరిచయం చేస్తాను, అలాగే పాములుండే ప్లేస్. మరి ఆ ప్లేస్ చూడ్డానికన్నా ముందు ఒక మంచి రెట్రో సాంగ్ ఖైదీ సినిమా నుంచి వస్తుంది. ఈ సాంగ్ తర్వాత నేను న్యూస్ తర్వాత మళ్ళీ మీ అందరితో కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
2: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 20

0: 2% of the world population.
1: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
0: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరీలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు

నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సీటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్పీ బాలుగారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా దేవి సినిమా నుంచి. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఫస్ట్ లైన్లోనే ఒక మంచి లిరిక్ అనిపించింది, నీ నవ్వే నాగస్వరమే అంటూ. సో ఒక అమ్మాయి నవ్వుని ఒక నాగస్వరంతో పోల్చారనమాట ఇందులో. ఎంత బాగుందో కదా. మరి ఇలాంటి ఒక అందమైన ప్రదేశాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నా. అండ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే బెంగళూరులో ఉందన్నమాట, ఒక అందమైన స్నేక్ పార్క్. దాని పేరే స్నేక్ పార్క్. అయితే పాములపై మనకి చాలా అపోహలు ఉంటాయి, అండ్ ఆ అపోహల్ని తొలగిస్తూ పాములపై అవగాహన కల్పించేందుకు పెంచేందుకు ఏర్పాటైన ఒక ప్రత్యేక కేంద్రం అన్నమాట ఇది. మరి ఇక్కడ చూస్తే కనుక మనకి వివిధ రకాల పాము

అలాగే వివిధ జాతుల పాములు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక సంఖ్య అంటే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కనబడుతుంటాయి అన్నమాట. అండ్ వాటి కదలికల్ని మనం ఎలా గుర్తించాలి, అలాగే అవి వాటి యాక్షన్స్ని మనం ఎట్లా పరిగణించాలి, అండ్ ఒకవేళ అది కాటు వేయాలనుకుంటే ఎలా ఉంటుంది, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటిపైన మనకి శిక్షణ కూడా ఇస్తారట అక్కడికి వెళ్తే. అండ్ అలాగే ఈ ప్లేస్ ఎంతమందికి బాగా ఉపయోగపడుతుంది అని అంటే, ముఖ్యంగా స్టూడెంట్స్కి, అలాగే రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, పాముల గురించి తెలుసుకుందామని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్ అన్నమాట. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, అండ్ మెయిన్ అండ్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది పాములకు సంబంధించి. మన ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగులు మనకి కనబడతాయి అన్నమాట ఇక్కడ. అవేంటి, ఆ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు శ్రేయ ఘోషల్ వాయిస్లో. మనం మీకు తెలిసే ప్రోగ్రాంలో ఉన్నాం కదా, అండ్ మరి చివరిగా అందమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అంతేకాదు, ఇది కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు, అత్యంత విషపూరితమైన ప్లేస్ అన్నమాట. అంటే విషపూరితమైన పాములు ఉన్న ప్లేస్ ఎక్కువగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది, అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి. మరి ఈ ప్లేస్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, ఏమన్నా తెలుసా? కింగ్ కోబ్రా రాజధాని అని చెప్పి. మన ప్రపంచంలోనే అతి పెద్ద విషనాగు అయిన కింగ్ కోబ్రాని మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. మరి కేవలం ఈ కింగ్ కోబ్రాస్ మాత్రమే కాదు, అనేక రకాల పాములు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు, దట్టమైన అడవులు అలాగే వర్షపాతం కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసే వచ్చేయచ్చు అన్నమాట. అంటే పాములతో పాటుగా అందమైన అడవుల్ని అలాగే వర్షపాతంతో కూడిన ప్రదేశాన్ని అన్నిటినీ కూడా చూసేయచ్చు. అండ్ అంతేకాదు, పాముల జీవన వైవిధ్యం గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అండ్ ఈ పాముల లైఫ్ స్టైల్ని మనం గనుక గమనించాలి, తెలుసుకోవాలి అని అంటే అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటరే బెస్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ అడవి అందాలతో పాటు పాముల జీవన విధానాన్ని కూడా ఇక్కడికి వెళ్ళి చూసొచ్చేయచ్చు.

సో ఇది మనం మీకు తెలుసా ప్రోగ్రామ్, అందమైన ప్రదేశాల్లో విషపూరితమైన అలాగే విషరహితమైన మనందరినీ భయపెట్టే పాముల్ని అలా చూసేసి వచ్చేసాం కదా. సో చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం. అండ్ పాముల్ని మనం చూడగానే చాలామంది నాట్యమాడుతాయి అంటారు కదా, సో అట్లాంటి పాటే అనమాట స్నేక్ డ్యాన్స్. సో ఆ పాటతో వచ్చేస్తుంది రాకాజ మూవీ నుంచి. మరి వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రాంలో చందనతో కలిసి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావ్? నాకు
4: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
4: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
5: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
4: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
5: అయితే ఓకే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్టంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార ప్రత్యేక వేదిక కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట బీజేపీ నేతలు రాజమహేంద్రవరం నుంచి పోలవరం సందర్శనయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అన్ని రకాల ఇంజనీరింగ్ అభివృద్ది పనులను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈ రోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన ఇద్దరు

కి ఆసుపత్రిలో చికిత్స అందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. రైల్వే టికెట్లను వేగంగా సులభంగా తీసుకోగలిగేలా ఐఆర్సీటీసీ నూతన బీటా వర్షన్ వెబ్సైట్ నిన్న అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేయడానికి అవసరమైన దశల్ని గణనీయంగా తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే యానంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: Red Bharati FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:48 అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళ ధీరాలో ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే ఈరోజు ఆమె జయంతి అనమాట. మరి ఇందుకీ ఎవరు ఆమె అంటే ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు అనమాట. మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఎందరో ధీరులు ఉన్నారు, మరి వాళ్ళల్లో ఈమె కూడా ఒకరన్నమాట. మరి ఈవిడ ఎవరు, ఆమె లైఫ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ధైర్యవంతమైన స్త్రీగా మనం ఎలా ఎదగాలి అనే విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. మరి ముందుగా అయితే ఒక మంచి పాట వినేద్దాం, వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ చందనతో కలిసి ఓన్లీ ఆన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

చిత్ర గారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం ధీరాలో తెలుసుకోబోతున్నాం అరుణ అసఫ్ అలీ గారి గురించి అనమాట. మరి చరిత్ర తిరగేస్తే స్వాతంత్ర పోరాటంలో ఎందరో ధీర మహిళలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక ధీర మహిళ ఈరోజు జయంతి అనమాట, ఆవిడే అరుణ అసఫ్ అలీ. మరి స్వాతంత్రోద్యమ కాలంలో ఈమె ధైర్య సాహసాలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. 1909 జులై 16 జన్మించారనమాట ఈవిడ. అయితే అరుణ గారు ఎప్పుడూ కూడా అన్యాయాన్ని ఎదురు నిలవడం, అలాగే సమాజం కోసం పనిచేయడమే అలవాటుగా మార్చుకున్నారు. అలాగా మన భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో ఒకటైన క్విట్ ఇండియా ఉద్యమం మనందరికీ తెలిసిందే కదా. 1942 జరిగిన ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక కీలక పాత్ర కూడా పోషించారన్నమాట. అంతేకాదు, ఈ క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా బ్రిటిష్ వారి ఆంక్షలను కూడా అస్సలు లెక్క చేయకుండా ఉద్యమకారులందరికీ నాయకత్వాన్ని కూడా వహించారనమాట. మరి ఇలాంటి పోరాటాలు ఎన్నో కూడా చేశారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆవిడ గురించి. ఇప్పుడైతే భారతీయుడు సినిమా నుంచి మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

ఎస్, భారతీయుడి నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం తెలుసుకుందాం అరుణ ఆసఫ్ అలీ గారి గురించి ఇవాళ మన ధీరాలో. మరి ఇందాకైతే క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె యొక్క ధైర్య సాహసాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొన్ని విషయాలు నేను మీకు పంచబోయే ముందు, ఇప్పుడైతే సమయం 1:20 అవుతుంది, మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆ తర్వాత మనం తెలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలసు పార్థసారథి. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్టంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ది నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు

0: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 TMCల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల గుంటూరు దగ్గర నుండి కృష్ణా NTR జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శనయాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
2: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరం ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్టు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్న, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్ కి దాదాపు 80 TMCలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్దికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని

ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 పదవ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు 2 సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసీ, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్.

0: కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి FM 101.3.

ఒక మంచి సాంగ్ తో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేసాం మన ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు చెప్పా కదా అరుణ ఆసఫ్ అలీ గారి గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను కొన్ని విషయాలు. అండ్ ఇందాక మనం తెలుసుకున్నాం క్విట్ ఇండియా ఉద్యమంలో ఆవిడ చేసిన ధైర్య సాహసాలకు గాను అక్కడ ఉన్న బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయన్నమాట. మరి అంతేకాకుండా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కూడా నింపారు అరుణ గారు అన్నమాట. అండ్ అంతేకాదు ఆమెకున్న ధైర్యం చూసి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు చాలా ఆశ్చర్యపోయేవారట. మరి ఉద్యమ కాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెనకడుగు వేయని ధైర్యశాలి ఈ అరుణ ఆసఫ్ అలీ గారు. అండ్ దేశ స్వేచ్ఛ కోసం తను ఎన్నో త్యాగాలను కూడా చేశారు. అవి నేటికి చిరస్మరణీయ.

యంగా నిలిచిపోయాయన్నమాట. మరి దేశ స్వాతంత్ర అనంతరం అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆవిడ జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం చేసేసారనమాట. మరి ఆ విధంగా ఎంతో దేశ సేవ మనకి అందించిన అరుణ ఆసఫ్ అలీ గారు అయితే భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ అనే సత్కారాన్ని కూడా పొందారు. అండ్ ఆ తర్వాత భారతరత్న కూడా అందుకున్నారు. ఇక 1996లో ఆమె మరణించడం జరిగిందన్నమాట. మరి అరుణ ఆసఫ్ అలీ లాంటి ధైర్యశాలిగా నేటి సమాజంలో మనం మెలగాలి అని అంటే ఏం చేయాలో ఇవాల్టి ధీరాల్లో నేను మీతో షేర్ చేయబోయే ముందు ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ ఆనందించండి ధీరా ప్రోగ్రాంలో చందనతో కలిసి.

ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మంచి సాంగ్ అయితే వినేశారు బిజల్ సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ఆడపిల్లలకి ఎంత అన్యాయం జరుగుతోంది అనేది. దానికి కారణం ఏంటంటే, అమ్మో ఈ టైంలో నేను ఏం చేయలేను అని అనుకునే ఒక చిన్న ఇదన్నమాట, అధైర్యం అన్నమాట. మరి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఒక స్వాతంత్ర సమర యోధురాలు గురించి, అదే అరుణ గారి గురించి. మరి ఆమెలాగా మనం కూడా ధైర్యంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి తెలుసుకుందాం. అసలు ఈ ధైర్యం అంటే ఏంటి? భయం లేకుండా ఉండడమా? కాదు, భయం ఉన్నప్పటికీ సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగడం. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, ముందుగా మన పైన మనకి నమ్మకం ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు కాబట్టి. సో ఇతరులు ఏమనుకుంటారో అన్న భయాన్ని పక్కన పెట్టేసి లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మనం చదువుకుంటున్నా, లేకపోతే ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నా, ఏ రంగానికి సంబంధించి అయినా సరే, స్త్రీ యొక్క బలమైన ఆయుధాలు ఏంటి అంటే తనకున్న విద్య, తనకున్న తెలివి, తనకున్న ధైర్యమే అన్నమాట. సో పరిస్థితి ఎదుర్కోగల శక్తి, మానసిక శక్తి ఉండాలి. అప్పుడు శారీరక శక్తి ఎంత తక్కువ ఉన్నా సరే ఆ సందర్భాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి మన ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడవారు ఎవరైతే ఉంటారో, అండ్ అలాగే ఏ యొక్క వయసు వారైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అండ్ అంతేకాదు, ప్రతి విషయం కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం చేస్తూ ఉండాలన్నమాట. ఒక నిత్య విద్యార్థిని లాగా తన లైఫ్ని కొనసాగిస్తూ ఉండాలి. సో అప్పుడే ఇప్పుడున్న సమాజంలో మనం బ్రతకడానికి ఒక మంచి రూట్ మ్యాప్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు ఎలా ఉండాలి ధైర్యంగా అనేది, ధైర్యశాలిలా ఎలా ఉండాలి అనేది. అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, సాకిని ఢాకిని సినిమా నుంచి అనమాట. మరి వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్.

సో గూస్ బంప్స్ వచ్చే సాంగ్ అన్నమాట ఈ సాంగ్. అయితే మనం విన్నాం సాకిని ఢాకిని సినిమా నుంచి. మరి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఒక ధైర్యశాలిగా ప్రతి స్త్రీ మెలగాలి అని అంటే ఏం చేయాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. మరి ఇందాక మాట్లాడుకున్నాం ప్రతిరోజు కూడా ఒక నిత్య విద్యార్థినిలాగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, తనపై తాను నమ్మకంగా ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి అని చెప్పి. మరి వీటన్నిటితో పాటు ఉండాల్సిన మరొకటి ఏంటి అని అంటే ఆర్థిక స్వావలంబన. మరి ఇది కూడా స్త్రీకి చాలా ముఖ్యమైనదే. మరి ఇవి కూడా అంటే ఆర్థిక స్వావలంబన కూడా ఒక స్త్రీకి ధైర్యాన్నిస్తుంది. తమ అవసరాల్ని తామే తీర్చుకోగల ఒక ఆర్థిక స్థితి అనేది ప్రతి స్త్రీకి ఉండాలి. అప్పుడే స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది, వాళ్ళు ధైర్యంగా కూడా ఉంటారన్నమాట. సో ఆర్థికంగా బలంగా ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా తమ కుటుంబానికి అలాగే సమాజానికి కూడా ఆధారంగా నిలుస్తారన్నమాట. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేసే పనులు కూడా మరొక ఎత్తు. మనం చాలా విషయాల్లో ఆడవాళ్ళు ఏంటంటే చాలా విషయాల్లో మగవారి మాట వింటూ ఉంటారు. అంటే కొడుకుల మాట వినే తల్లులు ఉంటారు, అలాగే తండ్రి మాట వినే కూతుర్లు ఉంటారు, భర్త మాట వినే భార్య ఉంటుంది, అలాగే చక్కగా వాళ్ళ చుట్టుపక్కల అన్నదమ్ముల మాట వినే అక్క చెల్లెలు కూడా ఉంటారు. ఇలా అందరూ చాలామంది కనబడుతూ ఉంటారు మన చుట్టూత. కానీ ప్రతి విషయంలో కూడా వినడం అనంటే కరెక్ట్ కాదు కదా. కొన్ని సందర్భాల్లో మనం లేదు, కాదు, వద్దు ఇలాంటి పదాలను ఉపయోగించాల్సిన అవసరం రావచ్చు. కానీ అలాంటప్పుడు అవి చెప్పగలగడమే. అంటే నేను ఈ పని నేను చేయలేదు, లేదు, కాదు, లేకపోతే వద్దు, ఈ పని వద్దు, ఇలా ఏదో ఒకటి ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పగలగడమే గొప్ప ధైర్యం అన్నమాట. మరి ఈ విషయాల పైన మనం ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు ఈ మూడు పదాలని చెప్పే విషయంలో. మరి ధైర్యంగా ధర్మంగా నిలబడడానికి మనం ఏదైనా ఒక సందర్భంలో ఇలాంటి మాటలు మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేయగలగాలి. సో అవే మన ధైర్యానికి తొలిమెట్టుగా నిలుస్తాయి. మరి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత సమాజంలో మీకు బాగా ఉపయోగపడతాయి. మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ నేను మీకు వినిపిస్తూ ఉంటాను. వింటూ ఆనందించండి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్, కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానీయాం హమ్ సునతే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:31 minutes 54 seconds అయిపోయింది. వెల్కమ్ టు సందడే సందడి. సో ఇప్పటి నుంచి 4:00 వరకు మనందరం కలిసి చక్కగా సందడి చేసేద్దాం. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నంబర్ అన్నమాట. మరి ఇంకా మొదలెడదామా మన సందడి సందడి. ముందుగా అయితే మన లిజినెస్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఎవరెవరు పంపించారు ఏంటి ఒకసారి చూసేద్దాం. ఓకే, మరి ఎవరు పంపించారు అంటే అప్పలరాజు గారు పడి నుంచి పంపించారు. ఎలా ఉన్నారు చందన గారు, భోన్ చేశారా, వెల్కమ్ టు సందడి అంటున్నారు. అండ్ ఇక మీ క్రియేటివిటీతో మాతో ఆడుకుంటారని మాకు అర్థమవుతుంది, చూద్దాం ఏమవుతుంది అనేది అంటున్నారు. యా చూద్దాం, నేను కూడా చూడాలి ఇవాళ ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా మారతాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు శంకర్ గారు రాజల నుంచి. అండ్ అలాగే ఎలా ఉన్నారక్క అంటూ పరుష నంద్యాల నుంచి, అండ్ మీ యాంకరింగ్ సూపర్ అంటూ పంపించింది. హాయ్, థ్యాంక్ యూ. అండ్ నేనైతే బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ గారు పంపించారనమాట రామన్నపేట నుంచి. ఓకే, అండ్ అలాగే వివిధ

భారతి సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. మరి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ పాను గారు అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు వెల్కమ్ అంటూ, అండ్ పెదకాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా వెల్కమ్ అంటూ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే, అండ్ అలాగే వెల్కమ్ అంటూ పంపించారు మండూర్ నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇప్పుడు మన సందడే సందడి మొదలవ్వడానికి ముందు మీరు ఒక పాట విన్నారు కదా, సో ఈ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అదేం పాట? అదొక డబ్బింగ్ ఫిలింలోని పాట, తెలుగులో ఒక డబ్ అయిన ఒక ఫిలిం సాంగ్ కదా. మరి అలాగా మన తెలుగులో డబ్ అయిన కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది. ఓకే, ఆ టైటిల్ కూడా తెలుగు టైటిలే ఉంటుంది, మీరు కంగారు అస్సలు పడద్దు. మన కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం, అది కూడా డబ్బింగే, తెలుగు డబ్బే. సో ఆ ఫిలిం రాబోతుంది, ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్ని, కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది, అదే సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం అందరి వాడు సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. అఖండ నుంచి మనం సందడి సందడిలో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, కమల్ హాసన్ గారు నటించిన ఒక సినిమా, అది తెలుగు డబ్ అన్నమాట. సో తెలుగు డబ్ ఫిలింకి ముందు ఒక రెండు అక్షరాలను జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం అయితే వస్తుందన్న. మరి అదే సినిమా అని అడిగాను, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే చేశారు. చూసేద్దాం ఎవరు పంపించారు. సో మండూర్ నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, వెల్కమ్ అంటూ అండ్ వెల్కమ్ అండి మీకు కూడా. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా పంపించేశారు. అండ్ అప్పలరాజ్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి పంపించారు, హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పరుష కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, ఓకే. అండ్ అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనెగండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దజవలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ అండి ఎలా ఉన్నారు, భోజనం చేశారా అంటూ కోడ్మూర్ నుంచి విశ్వేశ్వరయ్య గారు అడుగుతున్నారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, ఓకే. అండ్ మరి ఆన్సర్ అయితే ఇది కాదనుకుంటా, ఇది ఆన్సరా కాదా లేకపోతే బై మిస్టేక్ పంపించారా ఒకసారి అయితే చూసుకోండి, నా భోజనం అయితే అయిపోయింది. అండ్ అలాగే చందనాజీ, మీరు వచ్చినప్పుడు డేట్ స్పెషల్ వినిపించలేదు బట్ నేను వినలేదు అనుకుంటా, చందన గారి సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. ఈరోజు డేట్ స్పెషల్ కాదు కానీ డే గురించి అయితే చెప్పా, అది కూడా మన మీకు తెలుసా ప్రోగ్రాంలో స్నేక్స్ డే స్పెషల్ అనమాట. ఈరోజు అలా పాముల్ని అలా చూపించేశాను మన లిజనర్స్కి. నెక్స్ట్ ఇంకా అక్కర్పాక నుంచి రమ్మ గారు పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సుధాకర్ గారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ సందన, సూపర్ సాంగ్ బట్ నాకైతే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆన్సర్ ఎగ్జాంపుల్గా ఇస్తా దానికి. మన్మధుడు సినిమా ఉంది కదా నాగార్జున గారిది, దాని ముందు నవ అనే రెండు అక్షరాలను యాడ్ చేస్తే ధనుష్ నటించిన నవ మన్మధుడు వస్తుంది, తెలిసిందే కదా. సో అదేవిధంగా కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది, దాని ముందు రెండు అక్షరాలు చేరిస్తే విజయ్ తలపతి సినిమా వస్తుంది, అది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ శుభోదయం చందన, వినోదపు విజ్ఞానపు కాదు విజ్ఞాన వినోదపు బడి, ఆత్మీయ ఆనందాల ఓడి, తీయని మీ పలుకుల సవ్వడి, ఉప్పొంగు ఆనందం.

భాష్పాల తడి, చిలిపి ప్రశ్నల అలజడి, శ్రోతల జవాబుల జడి, మనసందడే సందడి అంటున్నారు. వావ్, అదిరిపోయింది మీ ప్రాసల ముడి. నేను కూడా ఇచ్చా ఎండింగ్. మామూలు దీనాథుల్లా గారు భవానీపేట నుంచి. ఇంతకీ ఆన్సర్ ఏది సుమి? పంపించండి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు ఎవరు అని అంటే, శ్రోతలకు కూడా శుభ మధ్యాహ్నం చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట వెంకటేష్ గారు, శ్యామల గారు. ఓకే అండ్ అలాగే మై నేమ్ దీపిక అంటూ ఆన్సర్ సేతుపతి అంటున్నారు. కాదు ఈ ఆన్సర్ అయితే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, వరుణుడి కోసం కరుణించవా వరుణదేవా అని పిలిచినా కూడా కరుణ కలగట్లేదు అంటున్నారు. ఈ నెలలో విడుదల కాబోతున్న చిత్రం అంటూ కూడా క్లూ ఇచ్చేసారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ చేద్దాం మనం కూడా. నేను కూడా ఈసారి పాట మీ అందరి తరపున మన వరుణ్కి అలా షేర్ చేస్తాను అన్నమాట. సో నేను కూడా తీవ్రంగా కృషి చేస్తా వరుణ్, ప్లీజ్ ఇక్కడ మా విజయవాడ అండ్ పరిసర ప్రాంతాల వాళ్ళు కొంచెం మీకోసం ఎదురు చూస్తున్నారు రా అంటూ అడుగుదాం అన్నమాట. అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి పంపించారు జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రాజేష్ గారు, అంబికా గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మురహరి యేసుద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని నుంచి చందనాజీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే నాగార్జున గారు లక్ష్మీ బడియాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు, శ్రీనివాసానరావు గారు కరెక్ట్ ఆన్సర్, అనురాధ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రమేష్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఒక ముక్క పంపించారు అంటే కమల్ హాసన్ గారు ఫిలిం పంపించారు, విజయ దళపతి ఫిలిం కూడా పంపించాల్సింది. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నా ఈ క్వశ్చన్కి. అండ్ అలాగే రాఘవేంద్ర కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తిమ్మప్ప గారు, అండ్ అలాగే శిల్పా గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బాగున్నారా అమ్మ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ పంపించారు ఎందుకండి, ఇందాక చెప్పేసాను ఈ ఆన్సర్ని. అండ్ అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పాటి బంధుల నుంచి గోపి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి కమల్ హాసన్ గారి వన్ ఆఫ్ ద డబ్బింగ్ ఫిలిం ఏంటి అని అంటే నాయకుడు అనమాట. అండ్ ఈ నాయకుడు అనే సినిమాకి రెండు అక్షరాలు జోడించామంటే ముందు తలపతి, విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది అన్నాను కదా, అదే జన నాయకుడు. సో తెలుగు టైటిల్ అయితే జన నాయకుడు అని చెప్పి ఉంటుంది. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. అండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం, ఈ రెండు కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814. అండ్ ఇప్పుడైతే ఢమరుకం నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది జస్ప్రీత్ జజ్, అలాగే సునీత గారు కలిసి పాడగా, డిఎస్పీ కంపోజిషన్లో సాహితి గారు లిరిక్స్ అందించగా. వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ది పనుల్లో భాగంగా సింగపూర్ ప్రతినిధుల బృందం భూసమీకరణ గ్రామాల్లో ఈరోజు పర్యటించింది. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు, భవిష్యత్ అభివృద్ది ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఈ బృందానికి వివరాలు అందించారు. సీబీఎస్ఈ ప్రణాళికలో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 6వ తరగతి నుంచే 3వ భాషను బోధించడం సమంజసమని, అలాగే 3వ భాషగా హిందీని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్టంలోని పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కానూరు గ్రామంలో జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 24న అన్ని పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటును విజయవంతంగా నిర్వహించాలని విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్ట దండుకాలువ సమీపంలో ఎంఎస్ పైప్లైన్ అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు లేక్యా కాలనీ, చంద్రమౌళి నగర్, పరమాత్మనగర్, సున్నపుబట్ట నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. శనివారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు డొంకరాయి ప్రధాన ఆనకట్టు నుంచి గోదావరి డెల్టా 3 ప్రధాన కాలువలకు 3000 క్యూసెక్ల నీటిని అదనంగా విడుదల చేస్తున్నట్లు డ్యాం ఏడీఈ కాళ్ల శివశంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని 11 జిల్లాల్లో 135 ఏఈఈ పోస్టుల నియామకానికి జూన్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అచ్యుతాచారి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సుల్లో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఎస్ఎస్సీ వెబ్సైట్ను చూడవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్ కు చేరింది. ఫిఫా వరల్డ్ కప్ లో వరుసగా 2వ సారి అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుంది. ఈ నెల 19న జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అప్పలరాజు గారు పడన నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు, ఇంకో రెండు అక్షరాలు యాడ్ చేయండి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ సిఆర్ నగర్ నుంచి. రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెదకాకాని నుంచి పద్మ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కరపాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి రాజారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, శుభ మధ్యాహ్నం మీకు అంటున్నారు. అండ్ జవాబు అయితే లేదు, మీరు ఎలా జవాబు అని పెట్టి వదిలేశారు, ఇట్స్ ఓకే. అండ్ నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఓకే, పాట కనిపెట్టేసారు అనమాట, మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా నా పేరు తులసి అంటూ పంపించారు. అండ్ మౌనిక జయంత్ కూడా నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జి చందన అంటూ కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, గోకులంలో సీత కాదు, ఆ తర్వాత వచ్చింది సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా లక్ష్మీదేవి గారు పంపించారనమాట మండూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి సంచారి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, అండ్ పోలయ్య గారు కూడా. సో నెక్స్ట్ ఎవరు పంపించారు, మిరియాల గోవర్ధన్ గారు పంపించారు గోల్నేపల్లి నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ కరీముల్లా గారు పంపించారనమాట ఎన్టీఆర్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందిలపాడు నుంచి కసిం గారు, ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, సగం ఆన్సర్ వచ్చింది, మరి ఇంకో సగం అది కూడా పంపించండి. అండ్ పంపించారు ఎవరు, రాము గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి, పాలకుర్తి నుంచి అట. అండ్ పరుష మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేసింది. అండ్ అలాగే చందూజీ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అదేనా అంటూ అడుగుతున్నారు అనురాధ గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సరేనండి. అండ్ అలాగే ఆదోని నుంచి పంపించారు రాజేశ్వర్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన, సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అంటున్నారు. అప్పుడే ఏమైంది, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. గంగరాజు గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ ఈ క్వశ్చన్కి ఇందాకటి క్వశ్చన్కి రెండింటికి ఆన్సర్ చేశారా, ఒకటేనా, ఒకటే పంపించారు పురిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. ఇప్పుడే వచ్చి రేడియో పెట్టాను, చందనకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అలాగే దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు కూడా సగం ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ నుంచి మురహరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు

నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనుకుంటున్నారట, అంతేనా అని అడుగుతున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. కాదు, సో మీ ఆన్సర్కి క్వశ్చన్ నేనే చెప్పేస్తాను. అమ్మాయి అబ్బాయితో వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఇది అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నా. అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఏది అని అంటే, అమ్మలో ఉండే సగం అంటే హాఫ్ ఫస్ట్ లెటర్, ఆ నాన్నలో రెండో సగం సెకండ్ హాఫ్ అంటే సెకండ్ లెటర్ న, అన్న. సో ఈ అన్న అనే పదంతో వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఏది అని అంటే అన్నవరం. అండ్ ఒక పాట కూడా ఉంటుంది ఆ సినిమాలో. సో ఇదే నేను అడిగిన క్వశ్చన్ రూపేణ ఒక సాంగ్ కూడా ఉంటుంది. మన లిజనర్స్ ఒకళ్ళు ఆల్రెడీ అది కూడా మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోద్దాం. ఈసారి మీరైతే వేళ్లతో లెక్కేస్తారో ఎలా లెక్కేసుకుంటారో మీ ఇష్టం. క్వశ్చన్ అయితే అలా ఉంటుంది కాబట్టి, నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, అంటే ఇది ఒక నెంబర్ అన్నమాట, మీరు చెప్పబోయే ఆన్సర్ ఒక నెంబర్ అయి ఉండాలి, అది చెప్తుంది మీకే, మరి వినండి. నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే అంటే కూడిస్తే నా వెనక ఉన్న నెంబర్ వస్తుంది, నేను ఏ నెంబర్ని తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే అంటే కూడిస్తే నా వెనకాల ఉన్న నెంబర్ వస్తుంది, అదేసింది నెంబర్. సో తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814. అండ్ ఇప్పుడు మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ఆగడు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనమున్నాం సందడి సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ చాలా మంది విని ఆన్సర్స్ చేసేసారు. మరి క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, అంటే ఒకే సంఖ్య అనమాట, అంటే ఒక అక్షరం ఎలాగో ఏకాక్షరంలాగా ఏక సంఖ్య అనుకోండి. సో నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే నా వెనకాలన్న నెంబర్ వస్తుంది అని చెప్తోంది ఒక సంఖ్య. అదేంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి అన్నాను. మరి మన లిజినెస్ అయితే ఆన్సర్ చేశారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు ఫస్ట్ ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. మరి ఎవరు పంపించారో చూద్దాం. అండ్ నాకైతే ఆన్సర్ చేశారు అప్పలరాజు గారు పడి నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. ఈ నెంబర్ అయితే కాదు. అండ్ అలాగే ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు శ్యామల గారు, వెంకటేష్ గారు, అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. సారీ అడగగానే ఫస్ట్ వచ్చింది ఈ మెసేజ్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, కాటం రాయడు అస్సలు కాదు. అండ్ అలాగే రాజుగారు పంపించారు, శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అనంతపురం జిల్లా నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇంకొక నెంబర్ అలా ముందుకెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు 001 అట, కాదు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కామర్తి శంకర్ గారు రాజోలి నుంచి పంపించారు ఇందాకటి దానికి ఆన్సర్. అండ్ ప్రసాద్ గారు పాలకొల్లి నుంచి ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదు అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నాకైతే పంపించారు బ్రహ్మం గారు ఖమ్మం నుంచి అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ రామ్ గారు బెంగళూరు నుంచి చేశారు, అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇప్పుడు మీ ఆన్సర్ ఉంది చూసారా, ఆ ఆన్సర్ తర్వాత కూడా అది రావాలి. మీరు ఇక్కడ ముందిచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేస్తే అప్పుడు ఈ ఆన్సర్ అయితే అవ్వదు. ఓకేనా? బెంగళూరు నుంచి శ్రీనివాస్ వర్మ గారు. అండ్ అలాగే గోల్నపల్లి నుంచి పంపించారు గోర్ధన్ గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనగండ్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఆన్సర్ చేశారు, మీరు పంపించిన నెంబర్ని సగం చేయండి అదే ఆన్సర్ అయిపోతుంది. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడే నుంచి మీరు ఆ వచ్చే తర్వాత నెంబర్ని పంపించారు, బట్ ఆన్సర్ అది అవ్వదు. ఓకేనా? అండ్ అలాగే ఉమామహేశ్వరి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి సేమ్ భాస్కర్ గారు లానే పంపించారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. బట్ మీరు ఇక్కడ 2 ఆన్సర్స్ పంపించారు కదా, ఆ రెండిట్లో ఇక్కడ ఏదైతే ముందుందో ఆ రెండింటిని యాడ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత ఉండేది సింగిల్ డిజిట్ అవుతుంది, కానీ డబుల్ డిజిట్ అవ్వదు. సో దాని ముందు ఆన్సర్ ఇంకోటి చేశారు కదా, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. గోలుకాందోడి నుంచి ఎల్లప్ప గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ఆన్సర్ చేశారు, సో ఇదైతే కాదండి. అండ్ అలాగే ఆన్సర్ అంటూ పంపించారు ఎవరు, పదకాక నుంచి పద్మ గారు, సో ఇది కూడా కాదండి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శోభారాణి గారు, రంగారావు గారు ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడ నుంచి నరసన్న గారు, శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరోకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఆన్సర్ చేశారు, ఇది ఆన్సర్ కాదు, ఇంకోటి ఉంది నెంబర్ చెప్తాను. అండ్ ఉంగుటూరు నుంచి పంపించారు సురేష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూ పంపించారు ఎవరు ఇంతకీ ఆన్సర్, మీ పేరైతే లేదు బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, అమలాపురం నుంచి సీతామహాలక్ష్మి గారు. అండ్ ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ అలాగే రిజ్వాన్, శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ అందరూ 0 ఆన్సర్ అవ్వదు, ఇంకా అంటే వేరే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ హాయ్ చందన అంటూ పంపించారు ఎవరు అంటే విజయవాడ నుంచి భార్గవి గారు, ఆన్సర్ అయితే బట్ ఇది ఆన్సర్ కాదండి. కానూరు నుంచి తాతారావు గారి జవాబు అంటూ పంపించారు. వీటన్నిటిలో మీరు మధ్యలో పెట్టిన నెంబర్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు అంకయ్య గారు బందర్పల్లి నుంచి. ఈ మొత్తం 4

నెంబర్స్ అయితే పంపించారు కానీ వీటిల్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. అండ్ అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ ఈ నెంబర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ మిస్డ్ థర్డ్ క్వశ్చన్ చందన అంటున్నారు. టైటిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ సినిమా, అండ్ ఒకే అక్షరం పక్క పక్కన వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, అలాగా ఒకే పదం పక్క పక్కన వచ్చే సినిమాల పేరు మీరు నాకు చెప్పాలి. నేను ట్రిపుల్ ఆర్ అనే ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను, దాన్ని ఎవరు ఆన్సర్లో మెన్షన్ చేయకండి. ట్రిపుల్ ఆర్ అనే సినిమా RRR ఇలా మూడు అక్షరాలు పక్క పక్కనే వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అలా ఒకే పదం పక్క పక్కన వచ్చే తెలుగు సినిమా పేర్లు. మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు మీకోసం రాహుల్ సిప్లిగన్స్ పాడిన పాట వచ్చేస్తుంది హరిహర వీరమల్ల సినిమా నుంచి, వింటూ స్టే ట్యూన్.

ఎస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం సందడి సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకే పదం పక్క పక్కన వచ్చేలాగా మన తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి, మరి అవన్నీ పంపించండి అంటే వాటిలో ఒకటో రెండో పంపించినా చాలు అని మన లిజినెస్ని అడిగాను కదా. అబ్బాబ్బాబ్బా, ఒక్కొక్కళ్ళు టాలెంట్ భలే ఉందిలే ఈరోజు ఈ క్వశ్చన్కి మటుకు. సో ఒక్కొక్కళ్ళు చాలా డిఫరెంట్గా పంపించారు. ఎక్కడ కూడా నాకైతే రిపీట్ ఆన్సర్ ఒక్కళ్ళ దాంట్లో కూడా కనబడలేదు. మరి అందరూ కూడా కరెక్ట్ ఆన్సరే. మరి ఎవరెవరు ఏం పంపించారో చూసేద్దాం. అప్పలరాజు గారు పంపించారు పడని నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు లెక్కవరం నుంచి 5 ఆన్సర్స్ పంపించారు, అన్నీ కూడా కరెక్ట్. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధావతి నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రామలక్ష్మి గోవాలి నుంచి నరసన్న గారు, శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే ఇనాయతుల్ల గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి, అలాగే బనగానేపల్లి నుంచి రిజ్వాన్ పంపించారు. ఇదైతే అక్షరం కిందకు వస్తుంది. అండ్ కొంతమంది పంపించారు ఈ ఆన్సర్ని, ఆ మూవీ ఒకటి, నాన్న ఒకటి, ఈ రెండు కూడా అక్షరాల కిందకు వస్తాయి. నేను అడిగింది పదం. అండ్ ఇంకొకటి రారా అనే సినిమా కూడా పంపించారు కొంతమంది, ఇవన్నీ అక్షరాల కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షర అండ్ ఫ్యామిలీ సేమ్ ఆ మూవీ పంపించారు. సో అది కాదు, ఆలోచించండి. అండ్ మురహరి యశోద గారి ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మండూరు నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. నేనున్నాను సినిమా ఆట అంటే ఒకే అక్షరాన్ని తీసుకున్నారు, ఒకే అక్షరం వచ్చేలాగా. బాగుంది ఆన్సర్, బట్ ఇదైతే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఇమాబి, జైనాబ్ ఫ్యామిలీ పంపించారన్నమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ కరీముల్ల గారు ఆ మూవీ నాని మూవీ అంటున్నారు, రెండు కూడా కాదు. అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సమీరా బేగం కొలిబార్ నుంచి పంపించారు, సో ఆ మూవీ కాదు. అండ్ అలాగే ఎస్, ఇదైతే సాంగ్ కదా మీరు పంపించింది, ప్రభాకర్ రావు గారు. ఈ సినిమా పేరైతే లేదనుకుంటా, ఓకేనా, కొమరంభీం జిల్లా నుంచి. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు. ఓకే, కిందది ఓకే, పైనది హీరో ఎవరో తెలుస్తా, నాకైతే తెలియదు, బట్ పంపించండి మీరు తెలిస్తే కనుక. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు మళ్ళీ పంపించారు ఆన్సర్ని. అండ్ అలాగే తిరుమలై గారు, ఆండాలు గారు పంపించారు పుట్టుపాక నుంచి, ఓకే ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఈగా అంటున్నారు, రెండు కాదు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు ఆన్సర్స్ని ఎవరు అని అంటే కల్పనాదేవి గారట. ఓకే, వీటిల్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి, అది విషయం. అండ్ అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. పార్టీ బండ్ల నుంచి గోపి గారు పంపించారు ఆ మూవీ అంటూ. అండ్ అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, కిందది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నందిగామ నుంచి ఉమా గారు అండ్ రామ్ గారు ఇద్దరు కూడా పంపించారు. రాముని మించిన రాముడు కాదండి, అవదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, నాని నాన్న రెండు కాదు. అండ్ ఇలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు. కామ్రేడ్ చందన గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కానకారావు గారు కానూరు నుంచి తాతారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రేణుకా గారు గుంటకల్ నుంచి పంపించారు ఆ మూవీ అంటూ. అండ్ వెస్తాంబరం చెన్నై నుంచి రంగారావు గారు పంపించారు, పేరే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి. అండ్ అలాగే మస్తానరావు గారు, చిన్న మస్తానరావు గారు, పద్మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. ఇవి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి ఇప్పుడు, దీన్ని మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి మీకు ఆన్సర్ కింద తీసేసుకుందరు కానీ, అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, బట్ ఈ ఆన్సర్ని దాచిపెట్టుకోండి, ఎప్పుడైనా మీ ఆన్సర్ ఇది కరెక్ట్ అవుతుంది. నేను అడిగింది పక్క పక్కనే వచ్చే పదాలు అన్నమాట, అంటే ఒకటే పదం పక్క పక్కన వస్తుంది, ఆలోచించండి, చాలా ఈజీ ఇది. అండ్ అలాగే శోభారాణి గారు ఫ్యామిలీ నున్న నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పుండరీకాక్ష అంటూ పంపించారు, కాదు కదా ఆన్సర్, ఎవరు మీ పేరు అదేనా, ఓకే మీ పేరైతే ఓకే, కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారు.

పెద్దగూడెం నుంచి శబానా గారు పంపించారు అంటూ కాదు అండ్ అలాగే సూపర్ ఆన్సర్స్ అయితే పంపించారు ఎవరు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్స్ అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ శ్రీనివాస్ గారు పంపించారు జడ్చర్ల నుంచి. ఓకే ఇదైతే దీన్ని ఏమంటారంటే మేల్ అండ్ ఫీమేల్ వర్డ్స్ అయిపోతాయి కదా ఇవి, సో అదైతే కాదనమాట జెండర్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీ రెడ్డి గారు భీమిలిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, పడని నుంచి ప్రభాకరరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరంటే అక్కర్పాక నుంచి రమ గారు అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ధర్మవరం నుంచి రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే నాసిక గారు, వేణు గారు దేశాయిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మంచి కరెక్ట్ ఆన్సర్స్. నెంబర్స్ ఆన్సర్ ఎలానో అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ సంధ్య అడుగుతుంది. ఇంకొక 3 ఆన్సర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంధ్య. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి మణికంఠ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మంచి పాటలు వినిపిస్తున్నారు, మా ఫేవరెట్ సాంగ్స్, మీ షో సాంగ్స్ సూపర్ అంటున్నారు పోలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు చేశారు, నంద్యాల నుంచి భానుముక్కలు పంపించారనమాట, భానుముక్కల నుంచి సర్దార్ గారు పంపించారట. ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు మళ్ళీ ఆన్సర్ చేశారు, ఎందుకండి ఒకసారి చేయాలి కదా. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే కోడుమూరు నుంచి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఇదైతే అవ్వదు అంటే పక్కన అక్షరం మారిపోయింది కదా, రెండు పదాలు ఉన్నాయి పక్క పక్కనే బట్ ఒక అక్షరం అయితే యాడ్ అయిపోయింది కదా, ఇలా కాదు ఇంకా ఉన్నాయి చాలా మూవీస్ నేను చెప్తా. ముందు ఈ ఆన్సర్ అయితే వినేసేయండి, పక్క పక్కన వచ్చే పదాలు అంటే ఒకే పదమే పక్క పక్కన వస్తాయి అన్నమాట. సో అలాంటి సినిమా ఏమీ ఉన్నాయంటే చాలా ఉన్నాయి మన దాంట్లో అండ్ చాలా మంది పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ అయితే. మరింతకి ఆన్సర్స్ ఏంటో చూసేద్దామా. అండ్ క్లూ కింద నేను ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ సినిమా ఇచ్చాను కదా, అది జస్ట్ అక్షరం మాత్రమే, అలా పక్క పక్కన పదాలు కూడా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఏవే ఉన్నాయి అని అంటే నువ్వే నువ్వే, ఆశ ఆశ ఆశ, మనీ మనీ, శివుడు శివుడు శివుడు, లాహిరి లాహిరి లాహిరిలో, డబ్బు డబ్బు డబ్బు, క్షణక్షణం, గోవిందా గోవిందా, రామ రామ కృష్ణ కృష్ణ, సిరిసిరి మూవ, దొంగ దొంగ, కబడ్డీ కబడ్డీ, గోపాల గోపాల, నారీ నారి నడుమ మురారి అండ్ నీ వల్లే నీ వల్లే, టిక్ టిక్ టిక్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇలా చెప్పుకుంటూ పోతే మన టైం అయిపోతుంది. చాలా మూవీస్ అయితే ఉన్నాయి, మరి ఇవి అన్నమాట కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఆన్సర్ చేసేయండి. మరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హీరో వెంకటేష్ వీళ్ళిద్దరి సినిమాల్ని కలిపితే వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. హీరో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హీరో వెంకటేష్ సినిమా కలిపితే వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి సాంగ్ వింటూ. మరింతకి ఆ నంబర్స్ ఆన్సర్ ఎలా వచ్చింది అనేది నేను రివీల్ చేస్తాను. మనకి మ్యాథ్స్లో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి 0 నుంచి 9 వరకు ఉంటాయి. అందులో నేను అడిగిన క్వశ్చన్ ప్రకారం చూస్తే ఇదొక సింగిల్ డిజిట్ నెంబర్, దాని ముందున్న నెంబర్ని ఆ ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే ఆ నెంబర్కి వెనక ఉన్న నెంబర్ వస్తుంది, అది నా క్వశ్చన్ కదా. మరి 0, 1, 2, 3 ఇలా ముందు నుంచి చూస్తే కనుక 0+1 ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ పక్కన 1 పక్కన ఉన్న 2 అనే నెంబర్ రాదు, 2+1 3 అవుతుంది, కానీ 4 అనే నెంబర్ అవ్వదు. కానీ 3+2 అనేది 4 తర్వాత వచ్చే 5 అవుతుంది, అది ఆన్సర్ అన్నమాట. సో నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్, అది సంగతి. మరి ఇప్పుడైతే చిన్న సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి సందడే సందడిలో. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వెంకటేష్ సినిమా కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఏంటో ఆలోచిస్తూ ఆన్సర్ చేయండి, ఈ సాంగ్ వినేసేయండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి.

అడిగాను. చాలా మంది ఆన్సర్స్ చేశారు, బట్ ఈ క్వశ్చన్కి అయితే అతి తక్కువ ఆన్సర్స్ వచ్చాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏమేం పంపించారో చూద్దాం. అండ్ ఆన్సర్స్ విషయానికి వస్తే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. అండ్ అలాగే ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు వసంతలక్ష్మి గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు నెక్స్ట్, ఇంకా వెంకటరెడ్డి గారు అండ్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి తారక రాముడు అంటున్నారు, కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి. బాగున్నారా జనార్దన్ రావు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా పోలయ్య గారు ఆలకడ్డ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం గారు సరోజిని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దీపిక గారు ప్రగతినగర్ నుంచి పంపించారు. ఓకే, ఈ మూవీ ఆన్సర్ని నేను క్వశ్చన్ కింద మారిస్తే ఏమని వస్తుంది అని అంటే వెంకటేష్ అనే పేరు అంటే హీరో పేరు వచ్చే శ్రీకాంత్ మూవీ అవుతుంది. కానీ నేను అడిగింది వెంకటేష్ నటించిన సినిమా పేరుని అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా పేరుని రెండింటిని కలిపితే వస్తుంది శ్రీకాంత్ సినిమా. అదే సినిమా కనుక్కోండి దీపిక. అండ్ అలాగే నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఖడ్గం అనుకుంటున్నారట రేణుకాదేవి గారు. కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చందన గారు ఎప్పట్లానే ఈ రోజు సందడి కూడా సూపర్ సక్సెస్ అయింది మీ క్రియేటివిటీతో, పోటీ పడి గెలవడం కష్టమైనా ట్రై చేశాం అంటున్నారు అప్పలరాజ్ గారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా పెడెం నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ షబీన గారు కురబాల్కోట్ నుంచి మా నాన్నకు పెళ్ళి అంటూ పంపించారు. పెళ్ళి ఒక సినిమా, నాన్న ఒక సినిమా అవుతుంది, బట్ ఈ రెండు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ వెంకటేష్ అయితే కాదు కదా, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మంచిర్యాల నుంచి పద్మరాణి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వడియంపేట నుంచి నాగార్జున గారు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఈ క్వశ్చన్కి. మరింతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేయబోయే ముందు ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది. సర్దార్ గారు పంపించారు అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే మా నాన్నకు పెళ్ళి అంటున్నారు అనంతపూర్ నుంచి అనురాధ గారు. సో ఇది కాదండి, ఇంకొక ఆన్సర్ ఉంది, నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆది అండ్ వెంకటేష్ సినిమా లక్ష్మి, ఈ రెండింటిని కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఆది లక్ష్మి అన్నమాట. అండ్ నమస్తే మేడం, శుభ సాయంత్రం అంటున్నారు జనార్దన్ రావు గారు. ఓకే, గుడ్ ఈవినింగ్. అండ్ చివరిగా ఇంకొక క్వశ్చన్ అడిగేసి సూపర్ సిక్స్ క్వశ్చన్స్ అనిపించేసుకుందాం ఈరోజు కూడా. మరింతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే హీరో నాని, హీరో నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఒకటి ఉంది, మరి ఆ సినిమాలో దాగి ఉన్న హీరో కార్తీక్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. హీరో నాని, హీరో నాగార్జున కలిసి నటించిన సినిమాలో దాగి ఉన్న కార్తీక్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి స్టేడియో.

ఎస్ ఉపన నుంచి చిట్టి పాట అయితే వేసారు కదా. అండ్ మనం చందడి సందడిలో చివరిగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, మరి ఏంటంటే నాగార్జున అలాగే నాని వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలో ఉన్న కార్తీక్ సినిమా ఏది అన్నాను. ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి, మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అపల్ రాజ్ గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కనకారావు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటకల్ నుంచి రేణుక గారు కార్తికేయ అనే సినిమా అంటున్నారా, సో కాదు అది కాదు ఇంకోటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా జయరామ్ అంటూ జయరామ్ గారు రాధ గారు ఇద్దరు కూడా కోడుమూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భవానీ గారు మొగల్ రాజపురం నుంచి పంపించారు, వాళ్ళ టైటిల్ పంపించారు, ఇందులో ఉన్న కార్తీక్ టైటిల్ ఏది? ఓకే నెక్స్ట్ ఇంకా సేమ్ అదే నాగనాథ్ గుప్తా గారు కూడా అలానే పంపించారు. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఒక సాంగ్ పాడండి చందన అంటూ అడుగుతున్నారు, ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ అలాగే గోపి గారు పంపించారు పార్టీ బండ్లా నుంచి, సేమ్ అంతే నాగార్జున నాని మూవీ పంపించారు, మరి అసలు ఆన్సర్ ఏది? అండ్ నెక్స్ట్ ఇంకా ఆరన్ పంపించడం ఎందుకు విష్ణు గారు అయ్యప్ప దగ్గర నుంచి, సో ఎడిట్ చేశారు కదా మొత్తానికి, ఇట్స్ ఓకే హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తున్నాం మీకు. అండ్ కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందిలే. నెక్స్ట్ ఇంకా పదకాకర్ నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ అదేనా అంటూ తిరుపతి నుంచి సాయి శిరీష అడుగుతున్నారు, సో దాన్ని కొంచెం కట్ చేస్తే కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకా నెల్లూరు నుంచి మజ్జను సినిమా అంటూ అంటున్నారు ఎవరు అని అంటే అంకయ్య గారు బందర్పాల నుంచి. ఓకే మజ్జను అనేది కార్తీక్ మూవీ కాదనుకుంటా. అండ్ అలాగే ఊపిరి మూవీ అంటున్నారు శ్రీనివాస్ గారు జడ్చర్ల నుంచి, ఊపిరిలో కార్తీక్ నాగార్జున ఉన్నారు నాని లేడు యాక్చువల్లీ. అండ్ దీపిక గారు హైదరాబాద్ నుంచి పంపించారనమాట, సో నాని నాగార్జున సినిమా పంపించారు, మరి కార్తీక్ సినిమా ఏది? అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తెలియడం లేదు మూవీస్ కదా ఆన్సర్ చెప్పలేకపోతున్నా అంటున్నారు జానకి గారు శ్రీనివాస్, జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నేను చెప్తాను. అండ్ అలాగే అనంతపూర్ నుంచి కాదు కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చేశారు. అండ్ అలాగే నా పేరు శివ అనుకుంటున్నారు, ఇందులో నాగార్జున గారి ఫిల్మ్ ఉంది బట్ ఇదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ రాజేష్ గారు అంబికా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి, ఎందుకు అవ్వదు అని అంటే ఇందులో నాని ఉండడు కదా, నా పేరు శివ అనే మూవీలో అది అనమాట సంగతి. అండ్ ఊపిరి సినిమా అంటున్నారు ఎవరు, పెదగూడెం నుంచి శబానా గారు, సో ఊపిరి కాదు. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొండయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నాగార్జున నాని కలిసి నటించిన సినిమా దేవదాస్. సో దేవదాస్లో మనం ఇంగ్లీష్లో గనక దేవదాస్ అని చెప్పి రాస్తే గనక అందులో ఫస్ట్ 3 లెటర్స్ దేవ్ అదే అనమాట కార్తీక్ నటించిన సినిమా పేరు. అది సంగతి పోలే గారు కూడా సేమ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇది మన సందడి సందడి, సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అక్క ఈరోజు మీ షో సూపర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ సంధ్య అయితే పంపించింది. ఓకే సంధ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా సో ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ ఇచ్చేస్తున్నాను, మరి నెక్స్ట్ మీ అందరినీ వివిధాలు కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడీ టవర్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ సచివాలయం సభలోకి ప్రవేశించేవారు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదని బులెటిన్ విడుదల చేసింది. నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్థానికులు తమ భూములు అందించి సహకరిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని, అందుకు నష్టపరిహారం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దీంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్ రాజాకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో పలు రైళ్లు ఆపాలని, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. నెల్లూరు జిల్లా వరికంకుపాడు మండలం కాకొల్లువారిపల్లిలో ఉపాధి పథకం కింద 1.65 కోట్లతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకొల్ల సురేష్, ఎంపీలు భాష్యం రామకృష్ణ, వేమిరెడ్డి ప్రభాకర్లు ఈరోజు ప్రారంభించారు. అనకాపల్లి జగన్నాథస్వామి రథయాత్రను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 14/2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. ఫోర్ ఓ క్లాక్ 8:54 దాటిపోయింది. మనం ఎంట్రీ చేసాం వివిధ ప్రోగ్రామ్కి. మరి ఇవాళ వివిధలో ఒక దర్శకుని దర్శకత్వంలో వచ్చిన మంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. మరి మంచి దర్శకులు చాలామంది ఉన్నారు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో. మరి వారందరిలో దర్శకేంద్రులు అనే పేరు సంపాదించుకున్న దర్శకుని పాటలు వినకపోతే ఎట్లా? మరి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రాబోతున్న మంచి పాటలు వింటూ ఆనందించండి వివిధ కార్యక్రమంలో.

ముందుగా అయితే వేటగాడు అనే సినిమా నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది, అండ్ ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి వస్తుంది మంచి పాట. మరి పాటలు అయితే వింటూ ఆనందించండి వివిధ ప్రోగ్రాంలో.

ఎస్పీ బాలుగారు, ఎస్ జానకి గారు కలిసి పాడిన పాట జగదేక వేడు అతిలోక సుందరి నుంచి వినేశారు. నెక్స్ట్ మీ కోసం మంచి సాంగ్ అయితే వస్తుంది అల్లప్రియుడి నుంచి ఎస్పీ బాలుగారు చిత్రగారు పాడగా, వింటూ ఆనందించండి. అండ్ దీని తర్వాత ఆఖరి పోరాటం సాహస వీరుడు సాగర కన్య పెళ్లి సందడి నుంచి పాటలు వస్తాయి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సాహస వీరుడు సాగర కన్య చిత్రం నుంచి పాట అయితే వినేశారు వివిధ కార్యక్రమం. వివిధ కార్యక్రమంలో మనమన్నాం. సో మరి నెక్స్ట్ మీకోసం పెళ్లి సందడి చిత్రం నుంచి పాట అయితే వచ్చేస్తుంది. శ్రీకాంత్ నటించిన చిత్రం. మరి ఈ పాట వినగానే మనకి గుర్తొచ్చేస్తారు రాఘవేంద్రరావు గారి. మరి అంత మంచి పాట మీకోసం వినిపిస్తున్నాను. వివిధాలు వింటూ ఆనందించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జుమాన్ నినాదం సినిమా నుంచి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మంచి పాట అయితే వినేశారు. మరి చివరిగా ఈ వివిధ ప్రోగ్రాంలో లేటెస్ట్ పెళ్లి సందడి నుంచి మరొక మంచి పాట వచ్చేస్తోంది. మరి ఈ పాటతో వివిధ కార్యక్రమానికి బాయ్ చెప్పేదాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 లో వివిధ ప్రోగ్రాం.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ మ్యూజికల్ వెన్నెలా ప్రోగ్రామ్. మ్యూజికల్ ఎందుకంటున్నారంటే, ఇవాళ మనము మ్యూజిక్ అండ్ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే చైతన్ వెల్కమింగ్ యూ ఆల్. పాటలు పాడటం చాలా మందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు చిన్నపిల్లలను బుజ్జగించటానికి. వారికి గోరుముద్దలు తినిపించటానికి అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షై బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యుర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఎస్, యు హెర్డ్ ఇట్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు.

0: ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది, మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే, కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సిఓపీడీతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకోసం మచిలీపట్నం, దుగరాజపట్నంలను సంభావ్య ప్రదేశాలుగా గుర్తించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని, జిందాల్ పరిశ్రమకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెక్కులు వెంటనే చెల్లిస్తామని హోంమంత్రి అనిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ను రాష్ట మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చని, దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని ఆయన వివరించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు తొలి విడత ప్రవేశాలకు అధికారులు కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 29 వరకు మొత్తం 10 రోజుల పాటు రిజిస్టేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జూలై 22 నుంచి 31 వరకు చేపట్టనున్నారు. తల్లికి వందనం పథకం కింద ఈ నెల 24 రాష్ట ప్రభుత్వం 40 లక్షల మాతృమూర్తుల బ్యాంకు ఖాతాల్లో 10,049 కోట్ల నిధులను జమ చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నెల 22 రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో జరగనున్న జాబ్ మేళాలో 1600 పోస్టుల భర్తీకి వివిధ కంపెనీలు వస్తున్నాయని, నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సింధు జపాన్కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి కుహరాతో తలపడనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 1.44 పాయింట్ల లాభంతో 77,186.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.75 పాయింట్ల నష్టపోయి 24,072.75 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గారు చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వెంకటాయపాలెంలో ఈ సాయంత్రం జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం నందు నిర్వహించే రుణ మేళాకు రేపు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. గొల్లప్రోలు, యూ కొత్తపల్లి మండలం మూలాపేట ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఈరోజు సమావేశమయ్యారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, పోషకాహార మెను అమలులో రాజీ పడొద్దని సూచించారు. ఏలూరు జిల్లా నుంజివీడు మండలం పల్లెల్లమూడి గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా పంట కాలువ నిర్మాణ పనులలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై పోరాడాలని వైఎస్సార్సీపీ పార్టీ ఎంపీలకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న భూ రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా గ్రాండ్ రోడ్లోని రద్దీని తట్టుకోలేక కొందరు భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఎమర్జెన్సీ సిబ్బంది బాధితులను పూరి మెడికల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని, గిరిజన ప్రాంత రైతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. కార్డిఫ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప 2 మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప 2 మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి స్టూడియోలో సమయం 6:10 కాబోతుంది, కాబట్టి ఈ సమయంలో మీరు అందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడి భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖ అధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
2: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకి ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 20% రాష్ట్రానికి అందిస్తున్నాయో, అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.

0: వాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు విద్య వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
1: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15000 రూపాయలు ఇవ్వటం, ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం గానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం గానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈ రోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి సౌకర్యం కల్పించడం.
0: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్తు లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణ తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ బలగం మూవీ నుంచి పొట్టిపిల్ల అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ గత 12 సంవత్సరాలుగా భారతదేశ ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో, రక్షణ రంగంలో వచ్చిన విజయాల గురించి తెలుసుకోవాలంటే, అలాగే ఆర్థిక మరియు డిజిటల్ ప్రవర్తనలో సంక్షేమ పథకాలు గురించి తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి విబిఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. గుంటూరు కారు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: సూపర్ హిట్ సాంగ్ విన్నాం అర్ధ శతాబ్దం మూవీలో నుంచి. ఎస్, మరి మనమున్నాం కృష్ణా తీరంలో. గత 12 సంవత్సరాలుగా భారతదేశ ప్రభుత్వం సాధించిన కీలక విజయాల గురించి, మరి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా రక్షణ ఉత్పత్తుల తయారీలో దూసుకుపోతుంది, అలాగే ఎగుమతులు 686 కోట్ల నుంచి 2026కి 38.424 కోట్లకు చేరాయి. సూపర్ కదా. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది డెకాయిట్ మూవీలో నుంచి, రూబరు అంటూ వింటూ ఎంజాయ్ చేసింది.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాటు,
0: రిటర్న్ గిఫ్ట్.

మాస్ జాతర మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము కృష్ణా తీరంలో, నేను మీ ఆర్జే అశోక్. గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది మందికి పక్కా ఇళ్లు నిర్మించారు, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల పైచిలుకు మరుగుదొడ్లు నిర్మించి దేశాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చేశారు. ఎస్, సూపర్ కదా. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది ఉమామహేశ్వరరావు గ్రూప్ శ్యామ్ మూవీలో నుంచి, నింగి చుట్టే అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వెనుకపాటుతనాన్ని రూపుమాపి రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే జిల్లాగా విజయనగరాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ

లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 80 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరపడంలో ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ డే సందర్భంగా రాష్ట ప్రభుత్వం రూపొందించిన ఎల్ఈఏపీ లీప్ యాప్ను ప్రతి తల్లిదండ్రి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ ద్వారా విద్యార్థుల పరీక్షల ఫలితాలు, రోజువారీ హాజరు, పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉంటుందని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు రద్దు కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమాన్ని కె కోటపాడులో రేపు ఉదయం ప్రారంభిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని మరియు ప్రభుత్వ బాలికల వసతి గృహంను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలోని విద్యార్థులను వార్డెన్లు తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో ఈరోజు మనవార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి వెళ్లి డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, పెన్షన్ల వంటి సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ 2026-27 సంవత్సరానికి గాను 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మరిన్ని వివరాలకు హిందుస్థాన్ పెట్రోలియం .com ను సందర్శించవచ్చు. కార్డిఫ్ వేదికగా భారత్ జరుగుతున్న 2వ వన్డేలో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 16 ఓవర్లకు గాను 1 వికెట్ నష్టపోయి 103 పరుగులు చేసింది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు. ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచుల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఏఐ, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది.

ఉంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

భారతి ఎఫ్ఎం 101.3. అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి.

ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసయ్య అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఈ రోజుల్లో అంటూ కమిటీ కుర్రోల్ మూవీలో నుంచి. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, మంచితనానికి రోజులు కావు సార్, ఇవి మంచోని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కలిసి పైకి పంపిస్తారు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎస్, మంచితనానికి రోజులు కావు సార్, ఇవి మంచోని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయారంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కలిసి పైకి పంపించేస్తారు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి సుధీర్ బాబు. ఎస్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి నాకు మెసేజ్ చేసేయండి 8662488814కి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది దేవరా మూవీల నుంచి చుట్టుమల్లె అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

హాయ్ నాన్న మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, మంచితనానికి రోజులు కావు సార్, ఇవి మంచోన్ని త్వరగా దేవుడు తీసుకెళ్లిపోయారంటారు. తీసుకెళ్లిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్నోళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి సుధీర్ బాబు. మరి ఎవరు? ఆప్షన్ ఏనా బీనా తెలుసుకోవాలంటే ఎవరెవరు పంపించేశారు? హాయ్, గుడ్ ఈవినింగ్. మహమ్మద్ ఇనేతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్, అలాగే జాన్సన్ విజయవాడ, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బి అబ్దుల్ కలాం పెద్ద పరిమి, రాంగ్ ఆన్సర్. రమా అక్కరపాక నుండి, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్. ఆత్మకు నుంచి ఆదిశేషు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ గుడ్ ఈవినింగ్. సివి శ్రీనివాస్ రెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప, రాంగ్ ఆన్సర్. నిజమా వజల మొహమ్మద్ ఉమ్మెన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, హాయ్ గుడ్ ఈవినింగ్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిన్న నుంచి శోభరాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, రుత్విక. కరెక్ట్ ఆన్సర్. కార్తిక్ అనంతపూర్, హాయ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నవీన్ రమేష్ కామారెడ్డి, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప, కరెక్ట్ ఆన్సర్. హాయ్ జోగానందరావు పెడన, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, హాయ్, కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్, విజయవాడ వన్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష, విద్విన్, మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా, హాయ్ గుడ్ ఈవినింగ్, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెంపల్లి ఆలగడ్డ

ఎస్, అందరికీ ఆన్సర్స్ పంపించేశారు చాలా మంది. మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, మంచితనానికి రోజులు కావు సార్, ఇవి మంచోని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయారు అంటారు, కానీ తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ మూవీ నేమ్ ఏంటి? ఎస్, ఈ మూవీ నేమ్, ఆప్షన్ ఏ బిజినెస్ మ్యాన్, ఆప్షన్ బి సమ్మోహనం. ఆప్షన్ ఏ బిజినెస్ మ్యాన్, ఆప్షన్ బి సమ్మోహనం, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసింది. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది జనక అయితే గనక అంటూ, ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసింది.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, మంచితనానికి రోజులు కావు సార్, మంచోని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయారంటారు, కానీ తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్నోళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారు. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ బిజినెస్ మ్యాన్, ఆప్షన్ బి సమ్మోహనం. మరి మనకి మెసేజ్లు పంపించేశారు జాన్సన్ విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాపారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కారు నుంచి తాతారావు కరెక్ట్ ఆన్సర్. ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం కరెక్ట్ ఆన్సర్. దాడిపల్లి నాగమణి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్. కార్తీక్ అనంతపురం కరెక్ట్ ఆన్సర్. శోభని రంగారావు చాందిని అవినాష్ శ్రీయాన్సర్ ఋత్విక కరెక్ట్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దీపికా హైదరాబాద్ హాయ్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. గరీబ్ నవాజ్ సైదా నర్సరావుపేట రాంగ్ ఆన్సర్. అక్కర్పాక నుండి రమా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనేతుల్లా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు దామల పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. కనకారావు పెడన కరెక్ట్ ఆన్సర్. మార్కెట్ మండలం నిమ్మోని గ్రామం నుంచి కొన్న వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. బిజినెస్ పాలెం పోలయ్య ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్. మరి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? మంచితనానికి రోజులు కావు సార్, ఇవి మంచోని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయారంటారు, కానీ తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్నోళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారు. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ పూరి జగన్నాథ్, ఆప్షన్ బి ఇంద్రకంటి మోహన్ కృష్ణ, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసి

రాధశ్యామ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా. మరి నేను అడిగిన క్వశ్చన్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అని దర్శకుడి సంధ్య ప్రొడక్టివ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చరణ్ మేడికొండ, జోగులాంబ గద్వాల్ కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం కరెక్ట్ ఆన్సర్, తాతారావు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, పున్నా వెంకటేశం.

హిమలత కరెక్ట్ ఆన్సర్. బాలంపల్లయ్య ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్. సత్యవతి లక్ష్మీకాంత్ రవళి రామకృష్ణ. విహాన్షు విద్విన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. రమా కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనేతుల్లా కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి నేనైతే రివీల్ చేసేస్తున్నాను, మంచితనానికి రోజులు కావు సార్. ఇవి మంచోడిని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయారంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారు. ఈ డైలాగ్ చెప్పిన హీరో మహేష్ బాబు, మూవీ నేమ్ బిజినెస్ మ్యాన్, ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎస్, మరి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ బిజినెస్ మ్యాన్లో నుంచి డెడికేట్ చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాజమహేంద్రవరం ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పంట నుండి ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా పారిశ్రామికంగా అభివృద్దితో పాటు రైతులకు మెరుగైన ధర అందేలా జాతీయ స్థాయి క్వాయర్ కాన్క్లేవ్ను జిల్లా యంత్రాంగం ఈరోజు ఏర్పాటు చేసింది. ట్రాన్స్జెండర్ విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల విషయంలో ఎటువంటి వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా అడ్మిషన్ నిరాకరణ లేదా వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు కలెక్టర్ ఏ సిరి తెలిపారు. దేవీపట్నం మండలంలోని శ్రీ శ్రీ శ్రీ గండి పోచ

తమ అమ్మవారి ఆలయంలో పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. అంతర్జాతీయ దేశీయ మార్కెట్లు వృద్ధి చెందుతున్నప్పటికీ రాష్ట్రంలో ఆక్వారంగం అభివృద్ధి చెందకపోవడానికి గత ప్రభుత్వ నిర్ణయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో తెలిపారు. పల్లెబాటలో భాగంగా విశాఖపట్నం సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఆనందపురం మండలం బోని గ్రామంలో ఈరోజు ఈగల్ టీం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో టైఫడ్ ఆధ్వర్యంలో గిరిజన కళాకారుల ఎంపానల్మెంట్ మేళాను పాడేరు ఐటీడీఏ వారు ఈరోజు ప్రారంభించారు. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ప్రవేశాల బ్రోచర్ను వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్, రిజిస్టార్ జితేంద్ర మోహన్ మిశ్రాతో కలిసి ఈరోజు ఆవిష్కరించారు. కార్డిఫ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ప్రస్తుతం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 31 ఓవర్లకు గాను 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. జూలై మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. చలో మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మరి కడలి మూవీలో నుంచి పచ్చని తోట అంటూ, ఇష్క్ మూవీలో నుంచి సూటిగా చూడకు అంటూ, ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీలో నుంచి లాయి లాయి అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని మీకోసం వింటూ ఆనందించండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు

0: ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండూ ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
1: బీఆర్ఓ రాష్ట్ర కి ఏక అనివార్య శక్తి బనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయి నయి టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నహీ బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ్ భీ రాష్ట్ర కి సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిఛలే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కుచ్ సంభవ్ హై కో పూరీ తరహ్ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్యదేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్యదేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 ట్రిలియన్గా ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ
2: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పుల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. కేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1,657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టి

0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ MRO వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
1: the last 10 years we have laid a strong foundation for civil aviation through the Udaan scheme. We have created 90 aerodromes and then we have serviced more than 669 routes, 1.66 crore people of the country, and most of them who come from lower income, neo middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years, and the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఓన చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశో. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. మన మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. టెంపర్ మూవీలో నుంచి చూలింగ్ ఆస్మా అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టూడియోలో సమయం 9 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. నువ్వంటే నాకు ప్రాణం, నేనుందే నీకోసం, నిద్ర నే మరచి వెదతో నిన్నే తలచా, తారెడారిలో ఎండలా మండుతున్నదే నా హృదయం, బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైనా అంటున్నా. ఈ ప్రియుని వెదేమిటో మీరు వినేయాలంటే చెలి చిత్రం నుంచి భువనచంద్ర రచనలో, హారీస్ జయరాజ్ సంగీతంలో, హారీస్ రాఘవేంద్ర టిమ్మీ పాడిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ఉన్నికృష్ణన్ చిత్ర పాడగా జాలువారిన గీతం ప్రేమలేఖ చిత్రంలో నుంచి భువన చంద్ర రచించిన ఈ గీతం విని ఆనందించారు కదా. చిన్న చిన్న గుట్టిల్లో స్వర్గం ఉందట, చిన్న చిన్న గుండెల్లో ప్రేమ ఇంకిపోదట, అందని ఆకాశమే ఆనందమట, అందే మన్నే ఆనందమట. మరి ఈ పచ్చని చిలుకలు ఇంకా ఏమన్నాయో తెలియాలి అంటే ఈ గీతం వినాలి. భారతీయుడు చిత్రం నుంచి భువన్ చంద్ర రచనలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో, కేజె యేసుదాస్ పాడిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. ఎస్పి బాలు శ్రీలేఖ పాడిన వేటూరి రచనలో వచ్చిన సాహస వీరుడు సాగర్ కన్యా చిత్రంలో నుంచి విన్న ఈ గీతం. మరి మీ అందరి కోసం వస్తున్న ఈ గీతం మౌనం అనే ఒక తాళం చెవితో మనసును మోయొద్దు, ప్రేమను జీవిత ఖైదీని చేసి జైలులో ఉంచొద్దు, హృదయాన్ని చలించి పరిగెత్తిరా.

హరిహరన్ చిత్ర కలిసిపాడగా సందీప్ చౌత కంపోజింగ్లో సిరివెన్నెల రచనల నుంచి వచ్చిన నిన్నే పిల్లాడితో చిత్రం నుంచి ఈ గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ జెంటిల్మెన్ సైకిల్ మీద వస్తే వాళ్ళంతా బైకులో వచ్చే వాళ్ళని చూస్తారంట, అదే బైకులో వస్తే కారులో వచ్చే వాళ్ళని చూస్తారంట, జీన్స్ ప్యాంట్స్తో వస్తే బ్యాగీ ప్యాంట్స్ కోసం చూస్తారట. మరి వారికి ఏం కావాలో తెలియాలంటే ఈ గీతం వినేయాలి. జెంటిల్మెన్ చిత్రం నుంచి ఏ రెహమాన్ సంగీతంలో, రాజశ్రీ రచనలో సురేష్ జీవి ప్రకాష్ కలిసి పాడిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

హరిహరన్ స్వర్ణలత కలిసి పాడిన ఈ గీతం రంగేలి చిత్రంలోనిది. సిరివెన్నెల రచనలో వచ్చిన ఈ గీతం విని ఆనందించారు కదా. కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడు, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు. ఒక కంటి గీతం జలపాతమైతే మరో కన్ను నవ్వదు. నా కడ ప్రాణం పోనివ్వు, కథ మాసిపోదు అంటున్నా ఈ ప్రియుని మాటేమిటో మీరు వినేయండి. బొంబాయి చిత్రం నుంచి కేఎస్ చిత్ర హరిహరన్ పాడగా వేటూరు రచనలో ఏ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ గీతం చివరిగా మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఎఫ్ఎం 101.3.

స్టూడియోలో సమయం 10 గంటలు. వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలు.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభగై అండ్ జై హింద్ అండ్ షలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.